ఆధ్యాసం ఆధ్యాసమాచ్ఛేత్త అచ్చేత్తతే అచ్చేత్తేత్యాచ్ఛేత్తతే మామరిషం రిషం దేవబర్హిహి దేవబర్హి శతవలషం దేవబర్హిరితి దేవబర్హిహి శతవలషం వి శతవలషమితి శతవలషం విరోహారోహ సహస్రవలషాః సహస్రవలషా వి సహస్రవలషా ఇతి సహస్రవలషాః సవితాద్వావింశతిశ్చ ఆదతే దద ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణః దక్షిణః సహస్రభృష్టిః సహస్రభృష్టిశ్చ తతేజాః సహస్రభృష్టిరితి సహస్రభృష్టిః సతతేజ వాయుః సతతేజ ఇతి సతతేజాః వాయురసి అసి తిగ్మతేజాః తిగ్మతేజాః పృథివీ తిగ్మతేజ ఇతి తిగ్మతేజాః పృథివీ దేవయజని దేవయజన్యోషధ్యాః దేవయజనీతి దేవయజనీ ఔషధ్యాస్తే తే మూలం మూలం మా మాహిగుంశిషం హిగుంశిషమపహత అపహతోరరుః అపహత ఇత్యపాహత అరరుః పృథివ్యై పృథివ్యై వ్రజం వ్రజం గచ్ఛ గచ్ఛ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యౌః ద్యౌర్బధాన బధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యం చ చ వయం వయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మామౌక మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యై పృథివ్యై దేవయజన్యై దేవయజన్యై వ్రజం దేవయజన్య ఇతి దేవ యజన్యై వ్రజం గచ్ఛ గచ్ఛ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యౌః ద్యౌర్బధాన బధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్వేష్టి ద్వేష్టియం యం చ చ వయం వయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మామౌక మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యాః పృథివ్యా దేవయజనః అదేవయజనో వ్రజం వి వయం వయగం రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యా సంపృచః సంపృచః పాహి సంపృచ ఇతి సంపృచః పాహి సుసంభృతా సుసంభృతా త్వా సుసంభృతేతి సుసంభృతా వాసం సంభరామి భరామ్యదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్నహనం సన్నహనం పూషా సన్నహనమితి సన్నహనం పూషాతే తే గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు సహ సతే తే మాస్థాతు ఆస్థాతు స్థాదింద్రస్య ఇంద్రస్య త్వా బాహుభ్యాం బాహుభ్యామతు బాహుభ్యామితి బాహుభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛే బృహస్పతే.

దేవం గమమసి, దేవం గమమితి దేవం గమం అసీత్యసి. సహస్రవలచ అష్టాత్రిగుంసత్య శుంధ్వంద్వ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయ దేవయజ్యాయ మాతరిష్వన దేవయజ్యాయ ఇతి దేవయజ్యాయ మాతరిష్వనో ఘర్మ ఘర్మోసి అసి ద్యౌహద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయ విశ్వధాయ అసి విశ్వధాయ ఇతి విశ్వధాయ అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ మాహ్వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారగం హుత సహస్రధారమితి సహస్రధారం హుత స్తోక స్తోకో హుత హుతో ద్రప్

వాహిగంశిషం హిగంశిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వాత్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేష్మినోః ప్రసవైతి ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం బాహుభ్యాం పోష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పోష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టం నిర్వపామే వపా

0: అంతరిక్షమను అన్విహి ఇష్యదిత్యాః అదిత్యాస్త్వాత్వోపస్థే ఉపస్థే సాధయామి ఉపస్థైత్యుపాస్థే సాధయామ్యగ్నే అగ్నే హవ్యం హవ్యగం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ. ఓం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ శివ స్తోత్ర. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిజన్ శంకర సదాశివ చంద్రశేఖర ప్రెసెంటెడ్ బై మరగదమణి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.

0: ననివర్తంతి తద్ధామ పరమమ్మమాని పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాడిని ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాడు పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చివచ్చు ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం, ఇలా వెళతారు. కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అది ఒక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది. అందుకే ఆయన్ని ఆధారం చేసుకున్న కాలంలో ఈ మార్గములు ఎలా ఉంటాయంటే, ధూమ్ర మార్గములు ఏమిటి, అర్చిర్ మార్గములు ఏమిటి అంటే, ఉత్తరాయణం శుక్లపక్షం పగటిపూట దీనిని ప్రధానంగా మనం అర్చిర్ మార్గం అంటాం. ధూమ్ర మార్గం అంటే కృష్ణపక్షం దక్షిణాయనం రాత్రి అని చెప్పబడుతున్నటువంటివి. అయితే ఈ సమయాల్లో అర్చిర్ మార్గంలో వెళ్లేవారు కైవల్యాన్ని పొందుతారంటే అంటే పగల పోతేనే వెళ్తారా అండి అని కాదు. ఇక్కడ ఈ మార్గములకు అభిమాన దేవతలను కొందరుంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవతలు అని ఉంటారండి. ఒక వ్యవస్థ మనం చూస్తున్న కాలభాగం గాని భావం గాని ఉంటే రెండింటికి దేవతలు ఉంటారు. ఆ దేవతలు దాని నియామకులు. ఆ జీవుడు కర్మ బట్టి ఆ శుక్లపక్షాభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వాడిని ఉత్తమ గతికి తీసుకెళ్తుంది. వాడు దక్షిణాయనంలో పోయినా పర్వాలేదు, వాడి కర్మ బట్టి కాలం అనమాట. అంతేగాని వాడికి ఆ కాలంలో పోయాడు కనుక వాడికి ఈ గతి అనడానికి లేదు. అందుకు వాడు ఉత్తరాయణంలో ఫలాని రోజులు పోయాడండి చాలా గొప్ప విషయం అనుకోవడానికి లేదండి. వాడి కర్మ కూడా అక్కడ అంటే అది కాదని కాదు, అది కొంతవరకు పాసిబిలిటీ. అందుకు దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ పాపం మళ్ళీ వచ్చేసే మార్గాలకు వెళ్ళారు అనుకోవడానికి లేదు. అక్కడ వాడి కర్మ బట్టి అభిమాన దేవతలు వాడిని తీసుకువెళ్తారు. ఈ మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవి పథములు. ఈ పథములన్నిటినీ ఏర్పరిచి ఇంత విశ్వ వ్యవస్థను నడుపుతున్నాడండి. మన బ్రతుకు మనకు పెద్దది కనుక ఇంత విశ్వంలో నేనొక్కడిని నా దేవుడు ఒకడు అని అనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. ఈ వ్యవస్థ ఎంతో మనకు అర్థం కాదు. అందుకు ఒక్కటి అర్థమైతే చాలు, ఇన్ని పథములు తెలిసే కన్నా పథముల పతి ఒకడు ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలండి. పతీనాం పతయే నమః, ఆయన్ని తెలుసుకుని అటువైపు మనం దృష్టి పెడితే మన మార్గం అటు ఇంకా డైరెక్షన్ అటు తిప్పినట్టే. డైరెక్షన్ అటు తిప్పుకున్నామా ఇంకా ఆయన తప్పదు చూసుకుంటూ ఉంటాడు, మార్గములో మలుచుకుంటూ ఉంటాడు, బుద్ధిని అధిష్ఠించి ఉంటాడు. అలాగే పతీనాం పతయే నమః అంటే మన బుద్ధి పోయే ఆలోచన మార్గములు. ఇన్ని ఆలోచన మార్గములు ఎవడి ఉండడం వల్ల వస్తున్నాయో ఆయన పతీనాం పతి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, బోరుడు ఆలోచనల మార్గాలు. ఈ తోవలో వెళ్తే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఈ ఐడియాలో తోవలంటే కొన్ని ఐడియాలు ముంచేస్తాయి, కొన్ని ఐడియాలు తెలుస్తాయి. ఏ పథం ఎటుపోతుందో తెలియదు. అయితే ఏ ఐడియా పుట్టడానికైనా ఐడియా పుట్టించే చైతన్యం ఒకటి లోపల ఉంది కదా, అతడు పతీనాం పతి అనేటువంటిది లోపల తోవలు వెతుక్కునే విషయం తెలియడం. మొత్తానికి నా గతి నీవేనయ్యా అనే మాట ఇందులో కనిపిస్తుంది. దారులు మలచే దైవం ఆయన, దారులన్నిటికీ దైవం. దారికి చివర ఉండేవాడు కాదు, దారి పొడుగునా ఉండి కాపాడే దైవం. అటువంటి పతీనాం పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలాగే రకరకాల ఉపాసనా మార్గములు కూడా పథములే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమిత పచ్చమితి చ రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పథజుషాం నృణామికో గమ్య తమసి పయసామర్ణవ ఇవ అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన మాట గుర్తుంది కదా. ఏం చెప్పాడు అక్కడ, రుచీనాం వైచిత్ర్యాత్, వాడి వాడి జీవ లక్షణం కొద్దీ వాడికి ఏర్పడే రుచి బట్టి దానిలో ఉన్న వైచిత్ర్యం కొద్దీ రుజు కుటిల నానాపథ జుషాం. కొందరికి అలా తిరిగి తిరిగి వెళ్ళడం సరదా, అలా వెళదామండి ఎన్నో చూసుకుంటూ వెళ్ళొచ్చని, ఆ తిరగడం ఇంకా నేరుగా పోదామని, వాడి రుచి వాడిని ఎవడేమనగలనండి. రుజు కుటిల నానాపథ జుషాం, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ నృణామేకో గమ్య, అందరికీ గమ్యమైన తత్వం ఒక్కడేనయ్యా అదే నువ్వు. త్వమసి పయసాం అర్ణవ ఇవ, నదులన్నిటికి సముద్రం వలె నువ్వే గమ్యమవు అని చెప్పారే, అదే పథీనాం పతయే నమః అనేటువంటి మంత్రంలో మనం భావించవలసింది. అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో వైదిక మార్గములు, తాంత్రిక మార్గములు అని కొన్ని ఉన్నాయి. సదాచార సంపన్నులై తదనుగుణము నియమైన పాలనలు చేసే వాళ్లకు వైదిక మార్గములు చెప్పబడ్డాయి. దానిలో వెళ్లలేని వాళ్లకి తాంత్రిక మార్గములు నిర్దేశింపబడ్డాయి. ఈ వైదిక తాంత్రిక మార్గములే పథీనాం పతయే నమః అనే మాటకు అర్థమని తర్వాత భాష్యకారులు మనకు వివరించి చూపించారు. ఈ విధంగా పథీనాం పతయే చెప్పినప్పుడు మరొక అర్థం ఉందంటే, మార్గములకు పతి అనే కాకుండా మార్గములో ఉన్నవారందరికీ పతి అని కూడా అర్థం. నాకు ఆ వచ్చేవాళ్లు పోయేవాళ్ళు ఎలా వెళ్తారో నాకు అనవసరం అండి, రోడ్డు మెయింటైన్ చేయడమే నా పని అన్నాడు ఆయన. మార్గములో ఉన్నవారిని కాపాడుతాడు అంటే, మార్గములో ఉన్నవారిని కాపాడుతాడంటే ఎవరు సరి అయిన త్రోవలో ఉంటారో వారికి ఎప్పుడూ రక్షకుడు ఆయన. అంటే ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎల్లవేళలా రక్షించువాడు అని కూడా దీనికి మనం అర్థం గ్రహించాలి. ఇవన్నీ సంప్రదాయ బద్ధములైన అర్థములు. అటు తర్వాత పరమేశ్వరుడు పథీనాం పతయే నమః అని చెప్పుకున్న విషయం తర్వాత, నమో బభ్రుసాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మార్గాలు సరే, మార్గాల్లో వెళ్తూ ఉంటే మనకి ఆహారాదులు కూడా కావాలి కదండి, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. మరి వృక్షేభ్యో సస్పింజరాయ అన్ని ఏర్పరిచిన వాడు ఆహారం ఇవ్వడా? మనకు ఆహారమైన వృక్షాలని బాలతృణమల్ని ఏర్పాటు చేశారంటే మరి వాటికి ఆహారం కావాలి. వాటికి తన కిరణాలలోంచి ఆహారం ఇస్తాడట, పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు అని. అన్నానాం పతయే నమః గొప్ప మాట అండి. ఇందులో ఒక్కొక్కటి పతయే నమః ఒక్కొక్కటి తీసుకున్నా చాలు మనం ఆనందించవచ్చు. ఇక్కడ సస్పింజరాయ అనే శబ్దానికి మరొక వైదిక అర్థం ఉంది. ఇవన్నీ గ్రహించాల్సిందే. ఇన్ని అర్థాలా అండి అంటే అన్ని అర్థాలు ఉన్నాయి గనక మంత్రమైందండి. ఇన్ని మనకు కావాలి. సస్పింజరాయ అనే మాటలో వైదిక అర్థం మరి కూడా తీద్దాం. సస్పింతిక అనేటువంటి రాక్షస శక్తులు కొన్ని ఉంటాయి. రాక్షసుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. దేవతల్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నారు. గంధర్వులని, అటు తర్వాత విద్యాధరులని, అనేక రకాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి అందులో. అలాగే రాక్షసుల్లో కూడా అనేక రకాలైన జాతులు ఉన్నాయి. ఏదో రాక్షస జాతులు అంతరించే అనుకోవద్దు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వాళ్లే మనకు గుర్తొస్తారు, మహిషాసురుడు అని. లెక్కలేనంత మంది ఉన్నారు రాక్షసులు. లోపలికి చూసుకుంటే మనలోనే కనిపిస్తారు, అది వేరే విషయం. ఈ రాక్షస శక్తులు కూడా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా తిరిగే రాక్షస శక్తులు యాతుధాన్యహ అనే శబ్దంలో చెప్పబడేవారు. ఈ రాక్షసుల్లో యక్ష, రక్ష, పిశాచ ఇత్యాది జాతుల్లో రక్షస జాతులు చాలా ఉన్నాయి. ఈ రక్షోహరణ మంత్రాలు కూడా వేదాల్లో ఉన్నాయి. వీళ్ళ పనులు ఏమిటి అంటే, ఎక్కడ సత్కార్యాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళి నాశనం చేయడం వాళ్ళ యొక్క పని, వాళ్ళ పని అది. ఆ రాక్షసులు బయట ఉంటే పోలుస్తామేమో, లోపలికి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది. లోపల ఉన్నవాడిని వాడు పోల్చలేడు కదా, అప్పుడు వాడు బుద్ధుల్లో కూర్చుని రాక్షస బుద్ధులు పుట్టిస్తూ ఉంటారు. పాపం కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. కనుక సస్పింతిక అనే ఒక రాక్షస శక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, యజ్ఞ ద్రుహాహ నిర్వచనం చెప్పారు వేద యజ్ఞ శాస్త్రవేత్తలు. ఇది ఇదొక సైన్స్. యజ్ఞ ద్రోహులు అని వాళ్ళకి, సస్పింతిక అనే రాక్షసులు యజ్ఞ ద్రోహులు. అంటే యజ్ఞం జరగకుండా చూడడంలో వీళ్ళు నెంబర్ వన్. అందుకు యజ్ఞాలను నిందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యజ్ఞములు సాగనివ్వరు. యజ్ఞము అంటే ఈశ్వరారాధనకి ఉపయోగించే కర్మలు యజ్ఞములు, కృతజ్ఞతాపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు, త్యాగపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు. ఈ మూడింటికి యజ్ఞములని పేరు. త్యాగం, కృతజ్ఞత ఈ రెండింటితో మనం ఏం పని చేస్తామో అది ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. త్యాగము, కృతజ్ఞత విడిచిపెట్టడంలో గొప్పతనం ఉంది. నీది కాదు అని విడిచిపెట్టడమే గొప్పతనం. నా మమ అనడంలో గొప్ప విశేషం ఉంది. అదేవిధంగా నువ్వు వేటి నుంచి బ్రతుకుతున్నావో వాటికి కృతజ్ఞత సమర్పణమే యజ్ఞం, అది విశేషం. అలాగే ఈశ్వర ఆరాధన అందరికీ కన్నా కృతజ్ఞత చూపించవలసిన వాడు ఆయనకే కదండి మనం. అందుకే ఈశ్వరారాధన యజ్ఞం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకములైన యజ్ఞములు జరగకుండా చేస్తే జీవుడు అధఃపతనమైపోతాడు. అందుకు ఈ రాక్షస శక్తులు ఏం చేస్తాయంటే, యజ్ఞ ద్రుహాహ, వాడిని ధర్మంలో ఉండనివ్వవు, సరి అయిన విధంగా ఈ యజ్ఞకర్మలు సాగనివ్వవు. యజ్ఞము అంటే ధర్మాచరణ కూడా, ధర్మాచరణే యజ్ఞం ఇంకా మాట్లాడితే. అందుకు ఈ ధర్మ మార్గముల్లో వెళ్లనివ్వకుండా అవరోధించేవి ఏవో వాటిని సస్పింతిక అని అంటారు. ఈ సస్పింతిక అనే రాక్షస శక్తుల్ని సంహరించువాడు గనక సస్పింజరాయ అనర్థం. యజ్ఞద్రోహమైన రాక్షస శక్తుల్ని సంహరించువాడు. ఈయన్ని తలంచుకుంటే చాలండి మనకున్న అడ్లన్నీ పోతాయి. ఎప్పుడైతే అడ్లు పోయాయో అప్పుడు కనబడేవి వెలుగుదారులు, జ్ఞాన కాంతి మార్గములు. అందుకే త్విషీమతే కాంతిమయుడు. అప్పుడు కనబడతాయి దారులన్నీ, పథీనాం పతయే నమః,
1: మార్గములు కనబడతాయి. ఆ యజ్ఞ ద్రోహులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. దాని ద్వారా మనం పరమపదాన్ని అందుకోబోతున్నాం. అది ఇందులో దాగిన మరొక అర్థం. ఇటువంటి స్వామి దేని మీద ఉంటాడయ్యా అంటే, నమో బభ్రుషాయ వివ్యాధి పతయే నమ. నమో బభ్రుషాయ, బభ్రుష బభ్లువునందు ఉండువాడు అని. ఇది బభ్రు అనే శబ్దం, రలయోర భేద. వైదిక శబ్దాలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. బభ్రు అన్నా బభ్లు అన్నా ఒక విధంగానే మనం గుర్తించాలి. బభ్రు అంటే వృషభము అని అర్థం. బిభర్తి ఇతి బభ్రు, భరించునవి అని అర్థం. భరించేదాని మీద కూర్చుంటాట. ఎవడైనా సరే తన ఏది భరించగలదో దాని మీద కూర్చోగలడు. ఒక కుర్చీ వేస్తే కాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. అది బబ్బురు అయితేనే కూర్చుంటాం, లేకపోతే కూర్చోగలమా చెప్పండి. మనల్ని భరించగలిగే కెపాసిటీ ఉంటే కూర్చుంటాం. స్థూలకాయుడైతే మామూలు చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చో అంటే వెనక ముందో ఆలోచిస్తాడు. ఎందుకంటే అది బబ్బురు అవునో కాదో ముందు చూసుకోవాలి. అప్పుడు షా శైతే తిష్టతి ఇది షా, అందుకే బబ్బురు షా అని చెప్పారు. అయితే పరమేశ్వరుడు దేని మీద కూర్చుంటాడయ్యా అంటే, మనమైతే దాన్ని కొమ్ము వంచడం కష్టం, దాన్ని కూర్చోబెట్టి కూర్చోవడం కూడా కష్టం. ఆయన హాయిగా ఆయన వెళితే చాలు, కొమ్ము తల వంచి అది వంగుతుంది అని కూర్చోగలడు ఆయన. అలాంటి దాని మీద కూర్చుంటాడు. అందుకే బభ్రువాహనుడు అనే పేరు మీరు వినుంటారు. బభ్రువాహనుడు అంటే శివుడు అని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయి గారికి, అది విశేషం. అందుకు బభ్రుషాయ, బభ్రువునందు ఉండువాడు అంటే వృషభవాహనుడైన పరమేశ్వరునికి నమస్కారము అని అర్థం. బభ్రు విభర్తి, పరమేశ్వరం విభర్తి ఇది బభ్రుగు, పరమేశ్వరుణ్ణి భరిస్తున్నది ఏదో దాని మీద ఆయన ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆయన పేరేమిటి, ఈశ్వరుని మొయ్యువాడు అని అర్థం. బభ్రుగు అంటే అంటే ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదనమాట. ఓ ఇదా అండి ఆయన గారు కారండి, కానీ ఆయన గారు కారు, ఐడెంటిఫికేషన్ అట్నుంచి ఈ కారు ఆయనదండి కాదు, ఆయన గారు కారండి. అలాగే శివుణ్ణి మోయగలిగేవాడంటే ఎంత గొప్పవాడండి. అందుకు బభ్రుహు అన్నారు ఆయన్ని, దాని మీద ఆయన ఉన్నట్ట. అయితే అది ఆయన్ని మొయ్యగలిగేది ఏది, ధర్మము. బభ్రుషాయ అంటే ఇప్పుడు జ్ఞాన మార్గములు ధర్మ మార్గములు చెప్పాడు గనక ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ధర్మము పైనే ఆయన దొరుకుతాడయ్యా. ధర్మమే వృషభము, అందుకే బభ్రుషాయ అనే నామంలో వృషోహి భగవాన్ ధర్మ అనే వేదసూత్రం ప్రకారంగా మనకి ఇది ధర్మస్వరూపమైన వృషభంపై కూర్చునేవాడు. పరమేశ్వరుడికి ముందు వృషభం ఉంటుంది, ఆయన కూర్చున్నది వృషభం మీద. దీని అర్థం ఏమిటి, వృషభం చూడకుండా శివుణ్ణి చూడకూడదు అని చెప్పారు. అంటే ధర్మం లేనిది భగవంతుడు కనిపించడు అది చెప్పడం అన్నమాట. వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూద్దామని అనుకోవడం అజ్ఞానం. అసలు వృషభం అనుజ్ఞయిస్తే గానీ శివుణ్ణి పూజ చేయం. అందుకే నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాన్ దాతుమర్హసి అని నమస్కరించాం. ఇందులో మరో విశేషం చూడండి, ఇక్కడ ఎన్ని అంతరార్థాలు. అందుకే మన ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు. అందుకే చెప్తున్నాం మన గుళ్ళు ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దానిలో దేవతాశక్తులు అన్నీ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం, అది మన బాధ్యత. ఆ దేవతాశక్తులు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి, అది విశేషం. ఈ వ్యవస్థ వేరండి, దీన్ని మరో దాంతో పోల్చడానికి లేదు. అజ్ఞానం కొద్దీ లేకపోతే అవసరం కొద్దీ అన్ని మతాలు ఒక్కటి అంటాం కానీ కావండి, ఇది ఇదే. ఎంత ఏదైనా ఈ వైదిక ధర్మం, వైదిక ధర్మం. ఇంకా ఇంత జ్ఞానం అందుకునే స్థాయికి అందరు రావాలి. పైగా ఇదొక మతం మిగిలిన వేరు మతాన్ని కాదు, అన్నిటికీ ఇది మూలం, ఇది విశేషం. ఈ జ్ఞానం వైపు వస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఇది ప్రపంచానికి సంబంధించిన ధర్మం, అదృష్టవశాత్తు మన దేశంలో పుట్టింది, అది మన యొక్క యోగం. ఇలాంటి దివ్యమైనటువంటి ఈ ధర్మంలో వృషభం శివుని ఎదురుగా ఉంటుంది. దీని అర్థం ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాదు, ధర్మం ఎప్పుడూ ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అని దీని అంతరార్థం. నేను చాలా ధర్మం ఆచరించానండి, ధార్మికుణ్ణి ధార్మికుణ్ణి అంటే నీ ధర్మం గొప్పదే కానీ అది భగవదర్పణమైందా, భగవద్ అభిముఖంగా ఉన్నావా నువ్వు, ఇన్ని కర్మలు చేశాను ఇంత చేశాను అని విర్రవీగితే లాభం లేదు. నువ్వు చేసే కర్మలు నువ్వు చేసే ధర్మం అంత ఈశ్వరాభిముఖంగా ఉండాలి, అది ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి మోస్తూ ఉండాలి నీ ధర్మం ఎప్పుడు కూడా. నీ ధర్మం అంతా భగవంతుడు మొయ్యాలి, అయితే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోడు. ఆయనకు చక్కగా నాలుగు కాళ్ళు పనిచేసే దాని మీద కూర్చుంటాడు ఆయన. అందుకే ధర్మానికి నాలుగు పాదములు, సత్యము అహింస శౌచము అస్తేయము. ఈ వివరం చాలా మార్లు చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. గుర్తు ఉన్న వాళ్ళకి నమస్కారం, గుర్తు తెచ్చుకున్న వాళ్ళకి మరో నమస్కారం, కొత్తగా విని గుర్తుంచుకుంటామనుకున్న వారికి చాలా నమస్కారం. ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఆ ధర్మస్వరూపుడైన వృషభం తెల్లగా ఉందిట. మనం ముందే చెప్పినట్లు ఒకప్పుడు చెప్పారండి, విన్నామండి, మళ్ళీ చెప్పిందే చెప్పారండి, చెప్పిందే చెప్పాను కాదు, విన్నదే చేస్తున్నామా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. అందుకు విన్నదే మళ్ళీ ఎందుకు వినాలి అంటే, చెయ్యాల్సింది చేస్తున్నామా లేదా అనే చెకప్ కోసం ఎప్పుడూ వినవలసిందే. తిన్న తిండే తినట్లే అలాగే అనమాట, విన్నదే వింటూ ఉండాలి. పైగా ధర్మం గురించి సత్యం గురించి చెప్తూ ఉంటే ఒక ప్రయోజనం ఉందిటండి. కొందరు ఎప్పుడు ధర్మాల గురించి చెప్తారండి, ఇవే కథలు చెప్పరు, భగవంతుని గురించి చెప్పరు అంటే, అసలు ధర్మం అనేది మృగ్యమైనప్పుడు ధర్మం గురించి ఎక్కువ చెప్పాలట. కలవు స్మరణాన్ముక్తి అంటే అర్థం అది. కలిలో అన్ని ధర్మాలు ఆచరించడానికి ఎలాగూ వీల్లేదు, కానీ స్మరించుకునేనే తరించండి అయ్యా చెప్తున్నాడు. ఈ ధర్మం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, పంచభూతాలు సంతోషిస్తాయట, పంచభూతాలు కానీ పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే ధర్మమయమైన భారతం మొదలైన విషయాలు చెప్పినప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తాయంటే, ఆ ధర్మం వల్ల శాంతి ఒక్కసారి పంచభూతాల్లో కలిగి ఒక విధమైన ప్రసన్నత స్థితి ప్రకృతిలో లభిస్తుంది. అందుకే ధర్మం చెప్పేటప్పుడు ఇంతమంది తక్కువ జనం వస్తే నేను చెప్పనండి, అంతమంది వస్తే చెప్పానండి, అంతమంది వస్తే వినేస్తూ ఉన్నారా? కొన్ని పార్టీలు మీటింగులు పెడితే లక్షలు వచ్చేస్తారు, ఆ లక్షలు చూస్తే వీడు గెలిచిపోతాడేమో అనుకుంటా, చివరికి ఏ ఓటు రాదు వాడికి. కనుక వచ్చిన వాళ్ళందరూ వింటారని విన్నవన్నీ చేసేస్తారని పాపం చెప్పినవాడు అనుకుంటే పెద్ద భ్రమ అది, వాడి వాడి యోగం బట్టి ఉంటుంది.

పటం లేని మాట సత్యం. ఇది చాలా విశేషం. అంటే హిపోక్రసీ ఉండకూడదు, అబద్ధము ఉండకూడదు. ఈ కల్లా కపటం లేని అనే తెలుగు మాట చాలా చక్కని నిర్వచన సత్యానికి. ఇది సత్యం. రెండు, అహింస. మనకున్న మూడు కరణములతో ఏ ఒక్కరిని హింసించరాదు. అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం. ఇది విశేషం. మూడు తెలుసుకుంటే చాలు. ఇది సత్యం. రెండు, అహింస అయిపోయింది, అస్తేయం అయిపోయింది, శౌచం. మన పెద్దవాళ్ళు చెప్పిన సదాచార పాలనే శౌచం. ఈ నాలుగు ధర్మానికి నాలుగు కాళ్ళు. ఈ ధర్మం తెల్లగా ఉందిట అంటే స్వచ్ఛంగా స్పష్టంగా సాత్వికంగా ధర్మం ఉండాలి. సాత్విక ధర్మం. ఈ సాత్విక ధర్మం పైన పరమేశ్వరుడు లభిస్తున్నాడు. సాత్విక ధర్మం ఆచరించిన వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే వేదానికి ధర్మమని పేరు, అదే వృషభం అని పేరు. అందుకే వేదాన్నే వృషభం. వృషభం నుంచి రంకెలు ఎలా వినిపిస్తాయో వేదమనే వృషభం ప్రణవమనే రంకె వేస్తూ ఉంటుంది. వృషభో రవీతి త్రిధాబద్ద అని ఇవన్నీ కూడా చత్వారి శృంగో. ఇది వేదరూపమైన వృషభాన్ని చూపించారు. ఈ వేదం యొక్క ప్రధానమైన రంకే ప్రణవం అని వివరించారు. ఆ వేదాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి వాడు ఆయన, వేదము ద్వారా లభించేవాడు ఆయన. ఆ వేదము కూడా పరమాత్మనే చూస్తోంది, పరమాత్మనే చూపిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తాం బాగున్నది అంటే అటు తర్వాత క్రమంగా ఆ వస్తువు మన వైపు చూడకపోతే ఆ వస్తువు ఎటు చూస్తుందో అటు చూస్తాం మనం. అలాగే ముందు నందిని చూసిన వెంటనే ఆయనకు దండం పెడితే ఎటు చూస్తున్నాడు రా అని చూస్తే అక్కడ శివలింగం కనిపిస్తుంది. ఆయన దృష్టి అటు. ధర్మం ఆయన్ని చూస్తోంది, వేదం ఆయన్ని చూస్తోందా అని చూపిస్తోంది. అందుకు వేద వేద్యుడైనా వేదం ఇది. ఇది మనం గ్రహించడానికే నమో బభ్రుషాయ. ఈయన ఏం చేస్తున్నాడు దాని మీద కూర్చుని, వివ్యాధినే అంటే బాగా బాధేవాడని అర్థం. విశేషంగా వ్యధ వ్యధం కరోతి అని, విశేషేణ బాగా బాత్తట, మామూలుగా కాదండి. ఎంత బాధేవాడు ఆయన, మరి ఎందుకండి అంత బాధడం అంటే, ఎంత బాధితే రండి ఒక లోహం ఒక ఆకృతి తీసుకుంటుంది. అలా మనం బాగు చేయాలన్నా బాధాలి. ఈ బాగు చేసేటప్పుడు మనం చేసిన పాపాలంటే ఎన్ని బాధుళ్ళు బాధాలి ఆయన. ఈ బాధుళ్ళు బాధేవాడు. అందుకే బభ్రుషాయా వివ్యాధిని, బాగా బాత్తాడు. ఎందుకంటే ధర్మస్వరూపుడు గనక, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక, ఎవడు ధర్మం తప్పుతాడో వాడిని వివ్యాధినే అంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తాడు. ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా అటాక్ చేసుకూడదు అటువంటి. అందుకు వివ్యాధినే. బభ్రుషాయికి వివ్యాధినికి లింక్ చూడండి. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు. అయితే కొట్టేవాడు అయినా అన్నం పెట్టేవాడు ఆయనే. అమ్మ చూడండి తప్పు చేస్తే కొడుతుంది, కొడితే వాడు అన్నం తిన్న నలిగిన మా బాబు గదు అని అన్నం పెడుతుంది. అలాంటి వాడు అండి ఆయన. అందుకే వివ్యాధినే అన్నానా పతయే నమః తర్వాత నాము ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే అర్థం, ఈ ధర్మమే మనకు అన్నం పెడుతోంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మం ద్వారానే అన్నం మనం లభింపజేసుకుంటున్నాం. అదే అన్నాద్భవంతి భూతాది నుంచి పర్జన్యాదన్న సంభవ శ్లోకంలో వెళితే ఆ ధర్మం వేదం ఏదైతే ఉందో దాని ద్వారానే వృష్టి లభించి దాని ద్వారానే అన్నములు లభిస్తున్నాయి. ఈ అన్నములన్నిటికీ పతి ఎవడో ఆయన అన్నానాం పతయే నమః. ఈ అన్నములన్నీ కూడా ఆయన ఇచ్చినవే అని తెలిసినప్పుడు, ఇవి ఆయన శక్తులే అన్నప్పుడు, వీటన్నిటినీ మన అమ్మగా చూస్తే, అమ్మ అన్నం పెట్టింది సరే, అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అమ్మాయి మనల్ని మళ్ళీ లోపల కాపాడుతుంది అవునా లేదా అండి. ఆలోచించండి ఎంత చక్కటి భావన. అమ్మ అన్నం పెట్టింది, మరి లోపలికి వెళ్ళిన అన్నం అమ్మని మించి మనకు లోపల శక్తినిస్తుంది అవునా లేదా. అందుకే ఎవరు అమ్మ, అన్నమే అమ్మ, అమ్మ అమ్మనే మనకు అందజేస్తోంది అని తెలుసుకోవాలి. అందుకే అన్నాన్ని అమ్మ అని మనం నమస్కారం చేసుకున్నాం. అన్నపూర్ణమ్మ అన్నాం, అన్నానాం పతయే నమః, అన్నపూర్ణాపతయేన విశ్వనాథుడు. అది విశేషం. అన్నానాం పతయే నమః. అన్నం ఎందుకు తినాలో అమ్మ శ్లోకంలోనూ ఉంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం అయిపోయిందంద ఆవిడ సదాపూర్ణే. ఆవిడ ఎప్పుడు అన్నం చక్కగా వడ్డించగలదంటే శంకర ప్రాణవల్లభే అంటే ఆవిడ వడ్డిస్తుంది ఆనందంగా. ఆయన గారిని గుర్తు చేస్తే ఆవిడకి చాలా సంతోషం. అందుకు శంకర ప్రాణవల్లభే. మహాపతివ్రత గనక భర్త గురించి పొగిడితే చాలు పరవశించిపోతుంది. అందుకు శంకర ప్రాణవల్లభే అనగానే వడ్డించేస్తుందట. ఆ వడ్డించిస్తే ఒళ్ళంతా చక్కగా నింపుకుని మళ్ళీ బయటపడతాం. అందుకు కాదు, ఎందుకు అన్నం తినాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగడానికి అన్నం తినాలి. అందుకు భిక్ష పెట్టమ్మా. అన్నం యొక్క ప్రయోజనం ఎంత బాగా చెప్పారండి. అందుకు పరమేశ్వరుడు ధర్మస్వరూపుడై ఈ విశ్వములో ధర్మమునందు అధిష్ఠించి ధర్మము తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు.
ఇక్కడ వివ్యాధిని అన్న విషయంలో మరొక అంతరార్థం కూడా ఉంది. అన్నం తయారు చేసి

0: పద్ధతే వివ్యాధిని. వేద విజ్ఞానం అందుకింత విశేషం. బభ్రుషాయ, విశ్వంలో ప్రతిదీ ఆయన భరించేది. ఇందాక చెప్పినటువంటి ఆ దివ్య శక్తులు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నప్పుడే దాన్ని భరించినట్టే కదా. ఆ భరించిన దాని యందు ఉండి ఏం చేస్తున్నాడంటే వివ్యాధినే అనేక రకములుగా వ్యథపరుస్తున్నాడు అన్నారు. ఈ వివ్యాధినే లక్షణం ప్రపంచంలో ఎలా వ్యాపింపజేసాడో చూడండి. ఒక రైతులో ఈశ్వరుడు వివ్యాధినే శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఆ రైతు ధరించే నాగలిలో వివ్యాధినే శక్తి ఉంటుంది. ఆ రెండు లేకపోతే వాడు భూమిని వ్యథపరచలేడు. వాడు భూమిని భూమిగా అలా వదులుతాడా, దాన్ని వ్యథపరుస్తాడు, దున్నుతాడు కిందది పెకలించి వివ్యాధిని. ఆ తర్వాత విత్తనం విత్తనంగా ఉంటే వ్యథపరచకుండా తిండొస్తుందా చెప్పండి, దానిలో మరో వ్యథ జరగాలి, అది మార్పు చెందాలి. వివ్యాధిని అంటే పరిణామ ప్రదాయకుడు అనర్థం. ఆడు తర్వాత తయారైనటువంటి పదార్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనం వివ్యాధినే చేస్తున్నాం. ఆ వచ్చిన ధాన్యాన్ని నూర్చి కళ్ళెం పెట్టి దాగరగా మరపెట్టించి ఎంత వివ్యాధినే చేస్తున్నాం అన్నం వచ్చేటప్పటికల్లా. ఇలాగ వ్యవస్థలో వివ్యాధినే వ్యవస్థ దాగి ఉంది విశ్వమంతా కూడా. తద్వారా లభించే అన్నం ద్వారా మనం పోషింపబడుతున్నాం. అందుకే నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతే నమ అనే దానిలో ఉన్న లింక్ ఇంత దివ్యమైనటువంటిది. ఇలాగ అన్న ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు అలా స్వామిని నమస్కరించుకుంటే ఎవడికి అన్నం లోటు ఉంటుందో చెప్పండి. తప్పకుండా అందజేస్తాడు. అందుకే కదా మనకి ఒక జానపదుల కథ ఒకటి ఉంది. ఈయన అందరికీ అన్నం పెడతట చూద్దామని పార్వతీదేవి ఒకసారి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే అన్నం పెట్టడానికి వెళ్తున్నాను అన్నట్ట. సరే అయితే మీరు వెళ్ళి రండి అన్నదిట. తిరిగి వచ్చేటప్పటికి అందరికీ అన్నం పెట్టారా అంటే అందరికీ పెట్టానన్నట్ట ఆయన. అలాగా లేదు అబద్ధం ఆడుతున్నారు, లేదు పెట్టానన్నట్ట. మరి నా దగ్గర భరిణిలో ఒక చీమను దాచించాను, దానికి పెట్టారా లేదో అని తీసిందిట. అప్పుడు ఆ చీమ బియ్యం గింజ తింటుంది దాంట్లో. ఆయన ప్రతి ఈ కథ నిజమా అబద్ధమా పార్వతీదేవి అడిగిందా ఇది కాదు. అక్కడ అర్థం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రతి దానిని పరిశీలించి దానికి కావలసిన ఆహారం దానికి ఇచ్చేవాడు. అన్నం అంటే మరొక అర్థం కేవలం కడుపు నింపేదని మాత్రమే కాకుండా మనకు భుక్తి ముక్తించ దేహి అని అంటే ఒక ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు. వాడు మూడు పుట్ల తిండి దొరికిపోతుంది దానికి, చిన్నప్పటి నుంచి ఆకలంటే తెలియదు. ఏమండి పరమేశ్వరుని ముక్తి అడిగితే బాగుంది కానీ భుక్తిందేహి భుక్తిందేహి అనడం ఏంటండి బాబు, అన్నం కోసం అడుక్కోవడమా? అసలు మనకు తెలియదండి అన్నం అనేటువంటి దానివల్ల శరీరం పోషింపబడ్డం కాదు, శరీరం ఏర్పడుతుంది. ఇది విషయం తెలుసుకోండి. అన్నం వల్ల ఏం జరుగుతుంది, శరీరం ఏర్పడుతుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది దానివల్ల అన్నం వల్ల. అందువల్లనే మరణ అనంతరం అన్న పిండాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ జీవుడికి శరీర నిర్మాణంలో మనం బాధ్యత వహించాలి. ఎందువల్ల ఏమంటే మనం ఇస్తే పోతుందా, వాడు బతుకు వాడికి ఉండి కదా, పోతే మనం ఇస్తే ఆ తిండి వాడికి చేరుతుందా? అసలు తిండి కూడా అర్థం కాని బ్రతుకు మంది, తిండం తప్ప తిండి గురించి జ్ఞానం లేదు మనకి. మనం ఇస్తే గానీ పోతుందా అంటే ఇస్తే పోతుందా లేదా పక్కన పెట్టు. కానీ వాడు ఎవడు పోయాడో వాడు తిండిస్తేనే నీ శరీరం నిలిచింది కనుక వాడికి నువ్వు తిండి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు తిండి తింటున్నంతకాలం ఇవ్వాల్సిందే, అది విషయం. వాడు గడుతుందో లేదో నువ్వెవడు చెప్పడానికి, నీకు ఈ దేహం ఇచ్చింది తిండి, ఆ తిండి ఇచ్చిన వాడు వాడు. అందుకు వాడు తిన్న తిండి ద్వారా నువ్వు జీవుడివై వాడి గర్భంలో ప్రవేశించి దేహం ధరించి వచ్చావు. అందుకు పురుషుడిలో అన్నగతంగా ఏర్పడ్డటువంటి వీర్యం చేత దేహం పొంది తల్లి అన్నంతో లోపల బ్రతికి వాళ్ళిద్దరు అన్నంతో దేహం తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన అన్నంతో బ్రతికి తర్వాత వాళ్ళు పోయాక వాళ్ళకి అన్నం పెట్టని వాడికి బ్రతుకుండదు సద్గతులు. ఎంతవరకు పెట్టాలి, వాళ్ళ అన్నంతో నీకు శరీరం వచ్చే వరకు. అన్న వ్యవస్థ ఒక నా పెద్ద జ్ఞానం అండి. ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ ఎ నాలెడ్జ్. మహాగ్రంథం అన్నం గురించి రాయాలి అంటే మనం అన్న వ్యవస్థ అంత ఉంది కనుకనే మనకు ఆహార నియమాలు ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ తినడాలు, ఏవి పడితే అవి తినడాలు, అంట్లు ఎంగిళ్ళు ఆచార వ్యవహారాలు అన్నీ విడిచిపెట్టుకుంటున్నామంటే అంత భ్రష్టమైన దేహాలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నామని అర్థం. అన్నానికి ఇన్ని రహస్యాలున్నాయి. ఇంట్లో చెప్తారు హరే నేను పోయిన తర్వాత నాకు ఈ చాదస్తాలేమి అక్కర్లేదురా అని రాసి కూడా కొందరు పోతుంటారు. అలా పోతే దేహం పోయిన వెంటనే ఎందుకు రాశాను బాబు అని ఏడుస్తారు వాళ్ళు. ఈ 10 రోజులు వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారట. ఆ పెట్టేటటువంటి ఆ పిండం చేసినప్పుడు వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళిద్దరు. ఎందుకంటే మనం తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి కదా. అలాగే ఈ 10 రోజుల దానిలో ఆ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళైతే వాళ్ళు తినరు, చూసి సంతోషిస్తారు. ఈ అన్నం నుంచి ఏర్పడే సూక్ష్మ శక్తి వీడికి దేహాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ పోయిన జీవికి. ఇలా 10 రోజులు ఆహారంతో పిండదేహం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ దేహం ఏర్పడితే వీడిని వాడు తీసుకెళ్తారట, వెహికల్ వచ్చిందని. ఆ పిండదేహం దేనికి పనికొస్తుంది అంటే మొత్తం ప్రయాణానికి పనికొస్తుంది. ఈ ప్రయాణంలో నెల రోజులు వాళ్ళకి ఒక్క రోజు కనుక మాసికాలు పెడతారు, 12 రోజులు పూర్తి అయిపోతుంది. అసలు ఒక చోటుకి చేరతాడు వాడు, ఒక మజిలి అక్కడికి వెళుతుంది. ఇక్కడ దాకా ఆహార నిర్మ వాడికి వెహికల్కి కావలసిన ఇంధనం పెట్రోలు ఇవన్నీ ఇచ్చినట్లుగా వీడు అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. ఈ 10 రోజులు పిండంగానే పెట్టకపోతే, పిండ దేహం ఏర్పడకపోతే అప్పటి వరకే ఆ కింకరులు వాడి దగ్గర ఉండే టైము. 10 రోజులు దాటిపోతే వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వాడే గతి లేక తిరుగుతూ ఉంటాడు, ఎవడ మీద వాళ్దామా ఎవడిని పట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు వాడు. పాపం ఇంత వ్యవస్థ ఉందండి. అన్న విజ్ఞానం గురించి ఇన్ని ఉన్నాయి. అందుకు అన్నం ఎవరెవరికి కావాలి, ఎంతమందికి కావాలి? అన్నం అంటే మనం కంచంలో కనిపించే ముద్ద మాత్రమే కాదు, ఎందరి జీవులకి వారి వారికి కావలసినవి ఎన్ని సమకూర్చుతున్నాడో పరమేశ్వరుడు మనకేం తెలుసండి. ఇన్ని అన్నములు ఏర్పరిచినటువంటి అన్నానాంపతి అయిన పరమేశ్వరుడు. అంతేకాదు అన్నం అంటే మన ఇంద్రియములు అనుభవించే వస్తువులు. ఆహ్రియతే ఇది ఆహార.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి

0: நமோ மகத்பியோ ரிஷிபியோ குருபியோ நமஹம்.
1: சிதம்பர ரகசியம் அனே விஷயாన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పేరే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఏమిటో తెలియకపోయినా రహస్యం అన్నారు కనుక తెలుసుకుందాం అనిపిస్తుంది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా, అంతే కదా. పైగా చిదంబర రహస్యం అనే మాట మొదటి నుంచి మనం అనేక వ్యవహారాల్లో ఏదైనా అంతు పట్టకపోతే చిదంబర రహస్యం అనడం ఒక అలవాటు మనకి. ఆఖరికి ఇప్పుడు రాజకీయంలో కూడా ఇది ఒక మరొక వాసన వచ్చింది దీనికి. కానీ ఇప్పుడు చెప్పబోయే చిదంబర రహస్యం అసలైన చిదంబర రహస్యం. ఇక్కడ నుంచి మనం చిదంబర రహస్యాన్ని మాట్లాడేటప్పుడు ఈ స్ఫురణ తెచ్చుకుంటే ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడు, ఈ శబ్దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ. రహస్యం కనుక తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇందరూ వచ్చారు. అసలు తెలుసుకోవలసింది అంత తేలిగ్గా తెలియనిది ఆయన రహస్యం చిదంబర రహస్యం. ఇక్కడ ఒక మాట అన్నాను, అసలు తెలుసుకోవలసినది అంత తేలిగ్గా తెలుసుకోలేనిదేదో అది చిదంబర రహస్యం. తెలుసుకోవలసింది గనకే కష్టపడైనా తెలుసుకోవాలి, తేలిక కాదు గనక కష్టపడడానికి సిద్ధపడండి. మీరు కష్టమంటే ఏమో అక్కర్లేదు, ప్రతిరోజు కొంత బరువిచ్చి మోస్తూ కూర్చోండని నేను చెప్పను. ఏకాగ్రత ఇక్కడ మీరు అదొక్కడి పెట్టగలిగితే చిదంబర రహస్యం అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ చిదంబర రహస్యం అనే పుస్తకం ఎవరు రాశారు ఏమిటి అదొక ప్రశ్న కదా. రామకథకి రామాయణం ఉంది, కృష్ణకథ ఉంది, శివకథకి శివపురాణం ఉంది, మరి చిదంబరానికి ఏమున్నది? చిదంబర రహస్యం అనే పేరుతో పుస్తకం లేకపోయినా చిదంబర రహస్యం గురించి చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో చాలా క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రాల్లో కొన్ని స్వయంభూ క్షేత్రాలుగా ఉన్నాయి, కొన్ని దేవతలు మొదలైన వారు ప్రతిష్ఠ చేసిన క్షేత్రములు, కొన్ని చక్రవర్తులు రాజులు మొదలైన వారు ప్రతిష్ఠ చేసి చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకున్నాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన ఇతిహాసం చరిత్ర ఉంటాయి. అదే స్వయంభూ క్షేత్రాలకైతే స్థల పురాణాలు అని ఉంటాయి. ఈ స్థల పురాణాలన్నీ కూడా ఋషులు రచించిన పురాణాల్లో కనబడవు, అది ఆ క్షేత్రానికే పరిమితం. సామాన్యులకి ఆ క్షేత్రంపై మరింత నిష్ట కలిగించడం కోసం మహాత్ములు వాటిలో ఉన్న రహస్యాలని కథల రూపాల్లో ఇస్తారు. ఎందుకంటే రహస్యాన్ని రహస్యంగా చెప్తే అందుకునే శక్తి అందరికీ ఉండదు, దాని కథల రూపంలో ఇచ్చి దాని ఫలితాన్ని వాళ్ళకి అందించాలని ఋషుల యొక్క తాపత్రయం. అందుకే కొన్ని క్షేత్ర పురాణాలు స్థల పురాణాలు అలా పుడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చిదంబరం ఒక క్షేత్ర పురాణమో స్థల పురాణమో మాత్రం కాదు. ఇది నిజంగా ఉపనిషద్ విద్య నేను చెప్పబోతున్నది. ఉపనిషద్ విద్యని అందించడం కోసం ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం మనకున్నాయి. అవన్నీ కూడా వేదముల్లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, ప్రామాణికమైన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. అంతేగాని కేవలం స్థల పురాణం కాదు, వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల్లో చిదంబర క్షేత్రం గురించి ప్రత్యేకించి చెప్పారు. ఇది కాకుండా చిదంబరాన్ని ఆధారం చేసుకున్న గొప్ప సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినది, ఒక గొప్ప సంస్కృతి. భారతీయ సంస్కృతికి ఒక మూల కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రాల్లో చిదంబరం కూడా ఒకటి. భారతీయుల క్షేత్రం కేవలం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కృతికి పునాదులు భారతీయ క్షేత్రాలు. ఇది కూడా ఈ కోణంతో మీరు ఆలోచించండి. తిరుమల అనగానే ఒక అన్నమయ్య సంకీర్తనం, అలాగే కృష్ణదేవరాయల యొక్క చరిత్ర, ఇలాగ మనకి ఒకవైపు హిస్టరీ మరొకవైపు కల్చర్, ఇవన్నీ కూడా మన క్షేత్రాలను ఆధారం పెట్టుకుని ఉన్నాయి. కనుకనే హిందూ ధర్మాన్ని గాని క్షేత్రాన్ని గాని పక్కన పెడితే భారతీయ సంస్కృతి చరిత్ర కూడా కుప్పకూలిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు మన సంస్కృతికి మన చరిత్రకి కేంద్రములు మన యొక్క క్షేత్రాలు. ఈ కోణంతో చూడండి, భక్తి అవన్నీ ఉంచుదాం, ఈ కోణంతో ఆలోచించండి. అలాగే మనకి ప్రపంచ దేశాలన్నింటినీ కూడాను భారతీయ తత్వశాస్త్రం వైపు తిప్పినటువంటి మహానుభావుడు రమణ మహర్షి, ఆయన తలంచుకోగానే మళ్ళీ మరొక క్షేత్రం గుర్తుకొస్తుంది మనకు, అరుణాచలం. అసలు ఆయన వల్ల అరుణాచలానికి వచ్చిన ప్రసిద్ధి అంతా ఇంత కాదు, కానీ అరుణాచలం ఆయనతోనే ప్రారంభం కాలేదు. అరుణాచల శివుని వల్లనే ఆయన అంత తత్వజ్ఞాని అయి ప్రపంచానికి మార్గదర్శకుడై ఇది భారతీయ ధర్మము అని చూపించగలిగారు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు పర్యటించిన అనేక క్షేత్రములు మనకున్నాయి. అలాగే గురువాయూరప్పని తలంచుకుంటే నారాయణ భట్టాత్రి రచించే నారాయణీయం గుర్తుకొస్తున్నది. ఇలాగ అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య సృజనకి, నాట్యాలకి, కళలకి, అన్నిటికీ మన క్షేత్రాలు ఆధారమయ్యాయి. అలాగే చిదంబరాన్ని ఆధారం చేసుకుని ఒక అపారమైన శిల్పశాస్త్రం, సంగీత నాట్య సాహిత్య శాస్త్రములు అభివృద్ధి చెందాయి. ఇవి సంస్కృతంలోనే ఉన్నాయి, ఇంకొక వైపు తమిళ భాషలో చాలా ద్రవిడ భాషలో రచింపడ్డ గ్రంథములు, ఋషితుల్యులైన వాళ్ళు ఋషులే రచించిన గ్రంథములు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా స్కాంద పురాణంలో చిదంబర మహాత్మ్యము అని ఒక పారాయణ గ్రంథం ఉన్నది. పారాయణ గ్రంథం అంటే దీన్ని కూడా అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మన సుందరకాండ అవి ఎలా పారాయణ చేస్తారో అలా పారాయణ చేస్తారట. దీన్ని గాని ఆ దీక్షగా గాని పారాయణ చేసినట్లయితే పరమేశ్వర పాద దర్శనం జరుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు. అయితే దానికి సంబంధించిన శ్రద్ధానిష్ట ఎలాగూ కావాలి. ఇది చిదంబర మహాత్మ్యమని స్కాందంలో చెప్తున్న ఒక ప్రధాన భాగం. ఇది కాకుండా సూత సంహిత అని ఒక గ్రంథం ఉన్నది. ఈ సూత సంహిత తాత్విక గ్రంథం, దర్శన శాస్త్రం. దీనికి ఎంత గొప్పతనం ఉందంటే ఆదిశంకర భగవత్పాద వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి ముందు ఈ సూత సంహితని 18 మార్లు పారాయణ చేశారట. 18 మార్లు పారాయణ చేస్తే ఆయనకు ఉపనిషత్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అనుభూతి కలిగింది. నేను ఇక్కడ అవేర్నెస్ నాలెడ్జ్ అనలేదు, ఎక్స్పీరియన్స్. అజ్ఞానం ఆయన అనుభవంలోకి వచ్చింది. అది కాశీక్షేత్రంలో చేసేట పారాయణ సూత సంహితని. అంత గొప్పది సూత సంహిత అనేటువంటి గ్రంథం. మరి బ్రహ్మసూత్ర రచనకి శంకరులకే అంత గొప్ప జ్ఞానాన్ని చూపించినటువంటి అంత గ్రంథమే అని శంకరుల తర్వాత మళ్లీ అవతరించిన మరో శంకర భగవత్పాదుల వంటి వారు, భారతీయ ఐందవ ధర్మాన్ని పునఃప్రతిష్ట చేసిన మహానుభావుడు విద్యారణ్య స్వామి. చాలా మందికి తెలిసి ఉంటుంది, విద్యానగర ప్రతిష్టాపకులు. దానికి తోడు శృంగేరి జగద్గురు పరంపరల్లో 12వ పీఠాధిపతి ఆయన విద్యారణ్యులు వారు. హరిహర బుక్కరాయల్ని విద్యానగరంలో స్థాపించి విజయనగర సంస్థాపన చేసినటువంటి గొప్ప సన్యాసి యతీంద్రుడు. ఆయన వేదములకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకర భగవత్పాదులు రాస్తే వేదానికి భాష్యం రచించిన వారు విద్యారణ్యులు వారు. ఈ విద్యారణ్యులు వారు ఇప్పుడు నేను చెప్పిన సూత సంహితకు భాష్యం రాశారు. ఈ సూత సంహితలో కొన్ని అధ్యాయాలు చిదంబరం గురించి విస్తారంగా చెప్పారు. చిదంబర క్షేత్రంలో వాసము చేయడం, చిదంబర క్షేత్రంలో సాధన చేస్తే చిత్తము శుద్ధమై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అద్వైత సిద్ధి పొందవచ్చు అనే విషయం సూత సంహితలు చెప్పబడినటువంటి గొప్ప రహస్యం. కనుకనే చిదంబరం ఒక క్షేత్ర మహాత్మ్యమే కాకుండా మనందరికీ పనికొచ్చే ఉపాసనాత్మకమైన ఉపనిషద్ విద్య అని ముందు తెలుసుకుని అది మనం గ్రహించుకోబోతున్నాం. ఈ సూత సంహిత మాత్రమే కాక ఇతరత్ర మరికొన్ని పురాణాలున్నాయి. ద్రవిడ భాషలో వచ్చినటువంటి గ్రంథములు చాలా ఉన్నాయి. అందులో మనకి వైష్ణవల్లో ఆళ్వారులు ఎలాగైతే తమిళ భాషలో ఉన్నారో అలాగే 64 నాయన్మార్లు శైవంలో ఉన్నారు, మహామహాభక్తులు. వాళ్ళు రచించినటువంటి గ్రంథములు చాలా విస్తారం, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయండి, సామాన్యం కాదు. అయితే మన దురదృష్టవశాత్తు వాటి వ్యాప్తి మనం పెద్దగా తెలుసుకోలేకపోయాం. పైగా వైష్ణవం మన ఇతర రాష్ట్రాలకు వ్యాపించి ప్రచారం పట్టినట్టుగా అక్కడున్న ఆది శైవ సిద్ధాంతం ప్రచారం చేయలేదు. అవి కేవలం భక్తి మార్గంలో మాత్రమే నిలిచిపోయే ప్రచార మార్గానికి రాలేదు. కానీ వాటిలో ఉన్నవి తెలుసుకుంటే ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. మహామహాభక్తులు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు రచించినటువంటి గ్రంథముల్లో తేవారం, తిరువాచకం ఇత్యాది గ్రంథములు చాలా ఉన్నాయి. ఈ తిరువాచకం అనే గ్రంథంలో నటరాజస్వామికి సంబంధించినటువంటి, చిదంబరానికి సంబంధించిన తాత్విక రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరానికి చిదంబరానికి ఉన్న అనుబంధం ఏమిటి, ఆ నటరాజస్వామిని మనలో ఎక్కడ చూడవచ్చు, అది నేను చెప్పదలుచుకున్నది. మొదటి రోజే అవన్నీ చెప్తే కష్టం కనుక నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి మనలో నటరాజుని చూపించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత నటరాజస్వామి దయ కనబడాలి నటరాజు మనకి. మనలో చిదంబరాన్ని మనం చూడగలగాలి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని మహానుభావుడు అన్నాడే కృష్ణ పరమాత్మ. ఈ శరీరమే క్షేత్రం. భారతీయ క్షేత్రములన్నీ కూడా నీ శరీరాన్ని క్షేత్రంగా తెలుసుకునే చెయ్యడం కోసం వచ్చాయి. క్షేత్రం అంటే కేవలం పొలం అనే అర్థం తీసుకోవద్దు. దేవత ఉన్న చోటుని క్షేత్రం అంటాం కదా వ్యవహారం. మరి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నప్పుడు ఈ శరీరం దేవతాత్మకం అనే భావం కలగాలి. దీనికి మనకి ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు ఏమనంటే, దేవానాం దేవాయతనం అన్నాడు. ఇక్కడ దేవతలుండడానికి చోటు ఈ శరీరం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అనే మాట ఎలాగో ఉన్నది. బయట ఎన్ని క్షేత్రాలున్నాయో ఇక్కడ అన్ని క్షేత్రాలున్నాయి. ఇది పెద్ద రహస్య విద్య. ఏవైతే శాస్త్ర ప్రసిద్ధ క్షేత్రములు మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఆ సేతు సీతాచలం, ఏ క్షేత్రములైతే ఉన్నాయో ఆ క్షేత్రములన్నీ మన శరీరంలో వివిధ స్థలముల ఎందున్నాయి. నేను మీ కాశీఖండం చెప్పినప్పుడు కొంతమేర చెప్పానని నాకు గుర్తు. నాకేనా గుర్తు? మీకు గుర్తు బాగా, మీరు మర్చిపోరు. అప్పుడు అనేక క్షేత్రములు మన శరీరంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అలా పరిశీలన చేస్తే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ సాధన చేయడం వల్ల మన శరీరంలో ఏ యోగ కేంద్రం స్పందించి అక్కడున్న దివ్యత్వాన్ని పొందవచ్చు అనేది ఒక రహస్యం. అందుకే బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం అనేటువంటిది మనం క్షేత్ర ఉపాసనలో చూస్తున్నాం. క్షేత్ర యాత్ర వేరు, క్షేత్ర ఉపాసన వేరు. క్షేత్రాన్ని మనం ఉపాసనాపరంగా యాత్ర చేసినప్పుడే ఆ క్షేత్రంలో ఉన్న దేవతల్ని మనలో సిద్ధింపజేసుకుని మనకు భగవంతునిచ్చిన జన్మని చరితార్థం చేసుకుని కైవల్యాన్ని పొందడానికి సోపానాలు వేసుకోగలం. అందుకు మనందరం కూడా భావ చిదంబర యాత్ర చేయబోతున్నాం. భావ చిదంబర యాత్ర లేదా భావ చిదంబర ఉపాసన మీరు ఆలోచించుకోండి. ఒక్క మాట సూచనగా చెప్తాను, ఉపాసనలకి విద్యలు అని పేరుంది, ఉపాసనలకి విద్యలు అని పేరుంది. ఈ విద్యలు తంత్రశాస్త్రాల్లో చాలా ఉన్నాయి, శ్రీ విద్య, ఈ విద్య, ఈ పేర్లున్నాయి. కానీ ఉపనిషత్తుల్లో కొన్ని విద్యలున్నాయండి. మనం అనుకుంటే ఉపనిషత్తులు ఉపాసనలకు వ్యతిరేకమని, కానీ ఉపాసన లేనివాడు ఉపనిషత్తును కూడా తెలుసుకోలేడు. అందుకే అనేక ఉపాసనాత్మకమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు మనం అనుకునే 10 ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉపాసనల పేర్లున్నాయి. దహర విద్య, మధు విద్య, అక్షి విద్య, ఇలాంటి విద్యల పేర్లు కొన్ని కనబడతాయి. ఇందులో దహర విద్య అని ఒక విద్య ఉన్నది. ఈ దహర విద్య స్వరూపమే చిదంబర రహస్యం. ఈ దహర విద్య మాటే శ్రీ విద్య, మరొకటి కాదు. కనుక దహర విద్య, శ్రీ విద్య, చిదంబరం, ఈ మూడు ఒక్కటే. ఇది హృదయంలో పెట్టుకుని, ఈ దృష్టిలో పెట్టుకుని మీరు వినడం మొదలు పెడితే ఈ చిదంబర నటరాజ మహాత్మ్యాన్ని ఆ దహర విద్యకే చిదంబర రహస్యం అని తెలుస్తుంది. ఈ దహరము అనే మాటే మీరు లలితా శాస్త్రంలో చదువుకుంటున్న దహర ఆకాశ రూపిణి. దహర ఆకాశ రూపిణి, ఆకాశానికి అంబరము అని పేరు కదా, చిదంబర రహస్యం, అదే దహర ఆకాశ రూపిణి విద్య. ఏది మనం సౌందర్య దగ్గరలో చెప్పుకున్నామో అదే ఇప్పుడు చిదంబర రహస్యంలో చెప్పుకోబోతున్నాం. ఆ దహర విద్యా స్వరూపమే, అదే రామం, అదే కృష్ణ. ఏదైనా ఆ దహర విద్యయే అది. ఈ దహర విద్య ఉపనిషత్తులు ప్రవచించాయి. ఆ దహర విద్యని సామాన్యులకు కూడా తెలుసుకురావడం కోసం రకరకాల కథారూపంలో మనకి తెలియజేశారు. ఇక క్షేత్రముల గురించి అంటే చిదంబర క్షేత్రం మనకి దక్షిణాపథంలో తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఈ చిదంబరం ప్రక్కన అనేక క్షేత్రములున్నాయి, వైదీశ్వరం, శీర్కాళి, కడలూరు ఇత్యాది క్షేత్రములు. ఇవన్నీ కూడా మహర్షులు నడయాడినటువంటి మహిమాన్వితమైన స్థలములు. మొత్తం అనేక స్వయంభూ శివక్షేత్రములన్నీ ఆ ప్రక్కన ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు, సరిగ్గా మొన్నటి వరకు ఆ మహాక్షేత్రాల్లో సంచరించి వచ్చే భాగ్యం లభించింది. ఆ గాలి, ఆ నీరు, ఆ తిండి ఇప్పుడు నా శరీరంలో శక్తిగా ఉన్నా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అందుకు చెప్తున్నది ఏంటంటే, తిరువయ్యారులో త్యాగరాజస్వామి ఊరిలో 5 రోజుల పాటు త్యాగరాజస్వామి వారి గురించి ఉపన్యసించే భాగ్యం నాకు లభించింది. ఇంకా సంగీతము, పాటలు, ఇవేమీలో ప్రవచనమే త్యాగరాజస్వామి మీద. త్యాగరాజస్వామి వారి ఆయన నివసించిన ఇంటి ఎదురు ఇంట్లో ఉపన్యాసం చెప్పుకుని ఆయన ఇంట్లో తిరిగే భాగ్యం లభించింది నాకు. అలాగే త్యాగరాజు పుట్టినటువంటి తిరువారూర్ క్షేత్రం కమలాపురం అని చెప్పబడుతూ అక్కడ కమలాంబిక అని అమ్మవారు, నీలోత్పలాంబ అని అమ్మవారు, త్యాగరాజేశ్వరుడని స్వయంభూ క్షేత్రం ఉన్నది. అక్కడ కమలాంబ మీద ముత్తుస్వామి దీక్షితుల వారు నవావరణ కృతులు రచించారు, నీలోత్పలాంబ మీద కూడా రచించారు. ఆ తల్లుళ్ళు కూడా దర్శించుకున్నాం. అక్కడ ఉన్నవాడు త్యాగరాజేశ్వరుడు, ఆయన పేరే పెట్టుకున్నారు మన స్వామివారికి. తిరువయ్యార్, ఇది పంచనద క్షేత్రం, తిరువయ్యారు అని చెప్పబడుతున్నది. పంచనద క్షేత్రం, పంచనదీశ పాహిమాం అని విరహర రాగంలో త్యాగరాజస్వామి వారు కీర్తన చేశారు. ఈ పంచనదీశ్వర క్షేత్రంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు ఉన్నారు. ఇలాగ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీటికి సమీపంలో కొంత దూరంలోనే చిదంబర క్షేత్రం కూడా ఉన్నది. వీటన్నిటికూ అనుబంధం ఉన్నది. ఇందాక చెప్పిన తిరువారూర్కి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది, అదేవిధంగా ఈ చిదంబరానికి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అది అక్కడ సాధన చేస్తే తెలుస్తుంది, సాధనా దృష్టితో యాత్ర చేస్తే తెలుస్తుంది. మొత్తానికి ఎన్నో అద్భుతమైన మర్మములున్నాయి చిదంబర క్షేత్రంలో. ఇలాంటి చిదంబర క్షేత్రాన్ని ఆధారం చేసి పుట్టిన సాహిత్యం విస్తారమని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఇప్పటి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉమాపతి అనబడేటువంటి ఒక మహాశివభక్తుడు. ఈయన ఎంత శివభక్తుడంటే, ఈయన శివాచార్యుల్లో ఒకడు. ఈ శివాచార్యుల్లో ఒకడిని చాలా గౌరవంగా పల్లకీలో తీసుకువెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఆ త్రోవలో జ్ఞాన సంబంధులు కూర్చుని ఉన్నారు. ఆయన చిన్నపిల్లవాడు, మహాశివభక్తుడు. ఈయనేమో పల్లకీలో వెళ్తున్నాడు. ఈయన పదవి ఉంది, పదవి ఉండగానే మరొకటి ఉంటుంది, ఏమిటండి, అహంకారం. అది ఒకటి ఉంటుంది కదా. ఆ వెళుతూ ఉంటే ఒక జీవం లేని వ్యక్తి నిర్జీవమైన వృక్షంలో ఉన్నాడు అని ఒక మాట అన్నట్ట యోగి. ఆ మాట ఇతరుకు తగిలి అహంకారం అణగి ఆయనకి దాసుడయ్యాడు. ఈ మహానుభావుడు ఒక ఇంటికి భిక్షాటనకు వచ్చి యోగిగా భిక్ష అడిగినప్పుడు వాళ్ళు గంజి పోస్తే ప్రేమగా తాగుతున్నట్ట. ఇంత అహంకారం ఉన్నతని వెంటనే అహంకారం వదిలిపెట్టి ఈయన మోచేతి నింద కిందకు పడుతున్న గంజిని తాగట్టి ఈయన. చూడండి అక్కడ ఎప్పుడైతే ఎంగిలి గంజి తాగాడో ఇంక ఈయన అర్చనకు అనర్హుడు అని చెప్పి ఆయన మిగిలిన ఆచార్యులందరూ పంపించి వేశారట. ఎవరిని? ఉమాపతిని. సరే పంపించి వేస్తే వేశారు గాని ఒక మహాభక్తుడి చేతి నుండి వచ్చినటువంటి గంజి తాగాను, దాని విలువ వాళ్ళకేం తెలుసులే అని ఆయన ఊరికి వెలుపల ఒక చిన్న కుటీరం వేసుకుని పంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చున్నట్ట. ఈ లోపల ఆచార్యులు వచ్చి ఈ శివాలయం తలుపులు తెరిచారు. నటరాజు విగ్రహం లేదు. ఆశ్చర్యపోయారు, ఏమయ్యాడయ్యా అని. అప్పుడు ఆయన చెప్పెట్ట, నేను ఉమాపతి హృదయంలో కూర్చున్నాను, వెళ్ళి అక్కడ అని చెప్పట్టండి. మీరందరూ పంపించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఆయన ఉమాపతి. తర్వాత ఆయన ప్రార్థన మేరకు మళ్లీ శివుడు ఆలయంలోకి వచ్చాడని ఒక చారిత్రకమైనటువంటి భక్తుల గాథల్లో ఇది కనబడుతుంది. ఈ ఉమాపతి ఈ నటరాజ తత్వాన్ని ఆపోసన పెట్టి ఆ మహానుభావుడు, ఇది ఆపోసన మాట కూడా సరిపోదు, దర్శనం అనాలి. దర్శనం పొంది ఈ చిదంబర నటరాజస్వామి మీద 313 శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు. నిజానికి అది ద్రాక్షాపాక, నారికేళ్ల పాకాలు, అన్ని పాకాలు ఉన్నాయి అందులో. మనకి ఎలాగైతే సౌందర్యలహరి, శివానందలహరి ఉన్నాయో అలా ఉంటుందండి అది. 313 శ్లోకాలు రసరమ్యంగా ఉంటాయి, పరమ మాధుర్యం. అదొకటి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. 313 శ్లోకాలు, ప్రతి శ్లోకం చివర కుంచితాంఘ్రిం భజేహం అని మకుటం వస్తుంది. కుంచితాంఘ్రిం భజేహం, కుంచిత అంఘ్రి అంటే కర్వ్డ్ ఫుట్ అని ఇంగ్లీష్ లో దాన్ని అంటారు. ఇంగ్లీష్ లో అంటాను ఎందుకు చెప్పినా తర్వాత చెప్తాను. కుంచితాంఘ్రి అంటే ఎడంపాదాన్ని ఎత్తుతాడు నటరాజు. ఆ ఎత్తిన ఎడంపాదం కొంచెం ముందుకు తెచ్చి ఇలా వంచుతాడు కాస్త. ఈ కుంచిత అనేది డ్యాన్స్ లో టెర్మినాలజీ. అది ఆ పాదాన్ని ఎలా అంతందంగా ఉంచాలి, ఆ ఉంచే తీరు ఒకటి ఉంది. ఆ తీరు ఆయనకే తెలుసు. అంతందంగా ఉంచుతాడ పద్మం లాంటి మెత్తని పాదం. ఆ పాదం దర్శనం అవడమే మహాకష్టం. ఇందాక చెప్పిన చిదంబర మహాత్మ్య పారాయణ చేస్తే ఆ పాదం కనబడుతుందట. ఆ పాదానికి ఉన్న ప్రత్యేకత మీకు నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది. ఆ పాదం మీద రచించాడు ఇతను కుంచితాంగ్రిం భజేహమని 313 శ్లోకాలు. చిత్రం ఏంటంటే మన గట్టి విషయాలు చెప్తే అర్థం కావు, ఆవలింతలు వస్తాయి, నిద్రలు వస్తాయి. ఏది ఈ చిదంబర క్షేత్రం ఉన్న భారతదేశంలో పుట్టిన మనం. కానీ ఈ కుంచితాంగ్రిం భజేహం పుస్తకం గురించి నాకు తెలిసి తెలియడానికి కారణం డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక విదేశస్థుడు తెలుసుకో. డేవిడ్ స్మిత్ అనే ఆయన చిదంబరం నటరాజు మీద రీసెర్చ్ చేసేయండి, ఫారినర్. ఆయన ఈ కుంచితాంఘ్రిం భజేయం శ్లోకాలకి అద్భుతంగా ఇంగ్లీష్లో కామెంటరీ రాశాడు. ఒరిజినల్ టెస్ట్ దొరకలేదు కానీ ఆయన కామెంటరీ రాసినప్పుడు ఇచ్చిన కోట్ చేసిన శ్లోకాలు దొరికాయి నాకు. కనుకనే మన భారతీయ దైవం గురించి మనకు పరిచయం చేసిన ఆ విదేశస్థుడికి ముందు కృతజ్ఞతలు చెప్పుకుందాం. దీన్ని బట్టి మన నిద్రావస్థ నుంచి ఎంత జాగృతి చెందాలో కూడా తెలుస్తుంది. ఇలాగే నటరాజ తత్వంపై పాశ్చాత్యులు చాలా పరిశోధనలు చేశారు. నేను మీకు శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ కొంచెం చెప్పాను, అది కూడా నాకు గుర్తు. దాన్ని కూడా నేను మీకు స్మరిస్తాను మధ్యలో. మరొకసారి చెప్పుకున్నది మనం తప్పేం లేదు. దీనికి రిలేటెడ్ కనుక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ డేవిడ్ స్మిత్ చాలా విశేషాలు రాశాడు. అంతకు ముందే మనకి డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా అనే అతను, కెనెత్ ఫోర్డ్ అనే అతను నటరాజ తత్వం మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన విషయాలు రాశారు. ది కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషాలు, చాలా చాలా. ఇప్పటికీ కూడాను పాశ్చాత్య దేశాల్లో నటరాజ తత్వంపై చాలా ఆసక్తి కలిగే వాళ్ళు కనిపిస్తారు. అసలు ఇక్కడ మీరు పెట్టారు నటరాజ విగ్రహం. ఈ నటరాజ విగ్రహం చిదంబరం నటరాజ విగ్రహమే, అది ప్రధానం. ఈ నటరాజ విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు తెలిస్తే ఇంకా మీరు కూడా ఇంట్లో దేవుడి గదిలో నటరాజ విగ్రహం పెట్టుకు తీరతారు. దానికి ప్రశస్తి అటువంటిది. ఈ కుంచితాంగ్రిం భజేహం అనే స్తోత్రంలో నటరాజు గురించి చాలా చాలా విశేషాలు, చిదంబర రహస్యాలు చెప్పాడు ఆయన. ఇలా మీకు ఇటు పురాణము, ఇటు ఇంతమంది రచించిన గ్రంథాలు, ఇతరత్రా వచ్చినటువంటి సాహిత్యాల్లో, సంగీతాల్లో వచ్చే రచనలు, ఇవన్నీ కలబోసి తయారు చేసినటువంటి ఒక రసం నేను మీకు పంచబోతున్నాను. అందుకని ఏదో ఒక పుస్తకం తీసుకుని కాదు. కనుకనే ఇవన్నీ వెతకడం, సమకూర్చడం, ఈ శ్రమంతా నేను పడతా. విని ఆస్వాదించి ఆనందించే శ్రమ మీరు పడండి. మొత్తం ఇది రెండు శ్రమ కాదు, సాధన. ఈ రెండు శివోపాసన అవుతాయి. కనుకనే మనం చిదంబర రహస్యాన్ని ఇన్ని గ్రంథాల ఆధారంగా తీసుకుంటున్నాం. ప్రధానంగా పారాయణ యోగ్యమైన గ్రంథం ఏదైతే చెప్పుకున్నామో దాన్నే వ్యాసపీఠం మీద పెట్టుకుని పారాయణ క్రమంలో చెప్పుకుని శ్రవణం చేసిన దాని ఫలితం కూడా అందరూ పొందాలి గనక, అటువైపు సంప్రదాయమైన పారాయణ పద్ధతి పెట్టుకుంటూ ఇవన్నీ కలబోసుకుంటూ దీన్ని శ్రద్ధగా విన్నవారికి సంపూర్ణమైన నటరాజు అనుగ్రహం లభించేటటువంటి విధంగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత పలికించేవాడు ఆ పరమేశ్వరుడే. ఆయనకు నమస్కారం చేస్తూ శ్రీకారం చుట్టుకుని వెళుతూ ఉన్నాం. ఇక్కడ చిదంబర క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు పంచభూతలింగ క్షేత్రములు అని భారతదేశంలో ప్రసిద్ధిగా ఉన్నాయి. జ్యోతిర్లింగాలు 12 మనకు తెలుసు. పంచారామ క్షేత్రములైన ఆంధ్రదేశంలో ఉన్నవి మనకు తెలుసు. పంచభూతలింగములు అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పబడుతూ ఉన్నవి, ఇవి ద్రవిడ దేశంలో ఉన్నాయి. ఒకటి మన ఆంధ్రదేశంలో కలిసింది. అయితే ఈ ద్రవిడము ఆంధ్రము అనేది తర్వాత మనం విభజించుకున్న రాష్ట్ర విభజనలే తప్ప భారతీయ సంస్కృతి అంతా కూడా భాషాభేదాలు ఎలా ఉన్నా అంతా ఒకటి. ఆసేతు సీతాచలం ఒక్కటే. ఎందుకంటే ద్వాద జ్యోతిర్లింగ యాత్ర చేసేటప్పుడు మనం ఇక్కడి నుంచి రామేశ్వరం మొదలుకుని కేదారం వరకు అంతా మనదనుకునే తిరుగుతున్నాం. అలాగే ఈ పంచభూతలింగ క్షేత్రాలకి మన వ్యాసప్రోక్త పురాణాల్లోనే వీటి యొక్క ప్రస్తావన ఉన్నది. ముఖ్యంగా కాంచీక్షేత్రంలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి పృథ్వీ సంబంధమైన మూలాధార చక్రస్థానం మరుగుడు కూడా ఉన్నది. ఇది కేవలం పృథ్వీతత్వముగా ఉండడమే కాకుండా తిరువారూరు కమలాపురం అని చెప్పబోతున్నాం. అది మూలాధార క్షేత్రంగా చెప్పబడుతున్నది. అలాగే కాంచీక్షేత్రం కూడా పృథ్వీలింగంగా ప్రస్తావన చేయబడుతున్నది. ఇక జలలింగం అనేటువంటిది తిరుచునాపల్లి దగ్గర జంబుకేశ్వర క్షేత్రం అని చాలా ప్రసిద్ధి. అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరీ దేవి పేరుతో ఉన్నది, అది జలలింగం అని చెప్పబడుతున్నది. ఇక అగ్నిలింగం అంటే అరుణాచలం, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలము. ఇక ఆకాశలింగము చిదంబరం, వాయులింగము శ్రీకాళహస్తి. ఇక్కడ వరకు మీరు చూసినట్లయితే మూలాధారం నుంచి విశుద్ధం వరకు వచ్చేశారు. పంచభూతలింగములకి పంచచక్రాలకి సంబంధం ఉన్నది. మన శరీరంలో కూడాను 5 చక్రములు 5 తత్వములకి హెడ్ ఆఫీసు. నేను మీకు సౌందర్య లహరి చెప్పినప్పుడు చెప్పాను ఈ విషయం. మీకు మన శరీరంలో పృథ్వీతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు మూలాధారం, జలతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు స్వాధిష్టానం. కనుక ఆయా చక్రములు ఉన్నటువంటి దేవతను ఎలా చూడాలి అనేటువంటిది మూలాధారాంబుజారూఢ ఇత్యాది శ్లోకముల్లో మనకు చెప్పారు. ఈ స్థలములే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచభూతలింగ క్షేత్రాలు. ఇప్పుడు బాహ్యము భావము కలుపుకోండి, మీకే తెలిసిపోతుంది. ఇక జ్యోతిర్లింగ క్షేత్రములు ఎక్కడుంటాయంటే భూమధ్య క్షేత్రం, జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలు ప్రధానంగా చెప్పుకున్నా 12 జ్యోతిర్లింగాలకి రాజు లాంటిది ఒకటి ఉంది, కాశీ. అది మన యొక్క వారణాసి భూమధ్య క్షేత్రం. ఇక సహస్రారం పైనున్నది, దీనికి కైలాసం అని పేరు, మహాకైలాసం. చూసారా, పంచభూతలింగాలు ఇక్కడ వరకు వస్తే, జ్యోతిర్లింగం ఇక్కడికి వస్తే, పైనున్న కైలాసం ఇక్కడికి వచ్చింది. మొత్తం శివక్షేత్రం అంతా మన శరీరంలోనూ ఉంది. ఇప్పుడు మన శరీరం ఈ చక్రాలు దాటుతూ వెళితే శివక్షేత్ర యాత్ర చేసినట్లు అవునా కాదా చెప్పండి. ఇలాగ బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో హృదయస్థానం ఏదైతే ఉన్నదో ఆ హృదయస్థానమే దహరాకాశం ఉన్న చోటు హృదయస్థానం. అది 12 రేకుల 12 దళాల మహాచక్రం. అది ఆ దహరాకాశంలో ప్రకాశించేటువంటి సూర్యభగవానుడి తత్వంలాగా అది ద్వాదశ కళలతో ఉంటుంది. ద్వాదశ ఆదిత్యం వలె ఆ ప్రధానమైన ఆ తత్వమే దహరాకాశ మధ్యంలో ఉన్నదే చిదంబరం, మన శరీరంలో చిదంబరం. మీ శరీరానికి హృదయం అనేది ఎలాంటి చిదంబరమో ఈ సమస్త భూమండలానికి గుండె వంటిది, హృదయం వంటిది చిదంబరం. ఇది తీసుకోవాల్సింది. కనుక హృదయస్థానం సమస్త భూమండలానికి హృదయస్థానం వంటిది చిదంబరం. పరం పుమాంసం నిహితం గుహాయాం అని మనకి ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. గుహాయాం హృదయమనందున్న పరమాత్మని ధ్యానించు, హృదయంలో ధ్యానించు. ఈ హృదయం హృదయం అనే మాట మనం వాడుతుంటాం, యోగి హృద్యానగమ్యం అని. హృత్ అనే మాట ఉన్నది కదా, హృదయం హృదయస్థానం. కనుకనే పరమాత్మని ధ్యానించవలసిన చోటేది, ఆయన చోటు. ఆయన చోటులోనే ఆయన ధ్యానించాలి. ఆయన ప్రధానమైన చోటు హృదయం.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shaivam.org. ఓం

ఉపయామ గృహీతోసి ప్రజాపాతయే త్వాజుష్టం గృహ్ణామ్యేష తేయో నిస్సూర్యస్తే మహిమా యస్తే హన్సంవత్సరే మహిమా సంబభూవ యస్తే వాయా అంతరిక్ష్యే మహిమా సంబభూవ యస్తే దివి సూర్యే మహిమా సంబభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపాతయే స్వాహా దేవేభ్యః యః ప్రాణతో నిమిషతో మాహిత్వైక ఇద్రాజాజగాతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామ గృహీతోసి ప్రజాపాతయే త్వాజుష్టం గృహ్ణామ్యేష తేయో నిశ్చంద్రమాస్తే మహిమా యస్తే రాత్రౌ సంవత్సరే మహిమా సంబభూవ యస్తే పృథివ్యామగ్నౌ మహిమా సంబభూవ యస్తే నక్షత్రేషు చంద్రమాసి మహిమా సంబభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపాతయే దేవేభ్య స్వాహా యుంజంతి భ్రధ్నమారుషం చరంతం పరీతస్థుషాః రోచంతే రోచనా దివి యుంజంత్యస్య కామ్యా హరీ విపక్ష సారథే శోణా ధృష్ణు నృవాహాస యద్వాతో అపో అగానీగన్ ప్రియామింద్రస్య తన్వం ఏతగ్గుస్తోతరణేన పథా పునరశ్వమావర్తయాసినః వసావస్త్వాంజంతుగాయత్రేణ ఛందాసా రుద్రాస్త్వాంజంతుత్రైష్టు భేన ఛందాసా ఆదిత్యాస్త్వాంజంతు జాగాతేన ఛందాసా భూర్భువస్వర్లాజీ ఛాచీన్యవ్యేగవ్యే ఏతదన్నామత్తదేవా ఏతదన్నామద్ధి ప్రజాపతే కస్వీదే కాకీచారతి గౌస్విజ్జాయతే పునః కిగ్గిస్విద్ధిమస్యాభేషజంగిం వావపానం మహత్ సూర్యా ఏకాకీచారతి చంద్రమాజాయతే పునః అగ్నిర్హిమస్యాభేషజం భూమిరావపానం మహత్ కాస్వీదాసీత్ పూర్వచిత్తిః కిగ్గిస్వీదాసీత్ బృహద్వయాః కాస్వీదాసీత్ పిలిప్పిలా కాస్వీదాసీత్ పిశంగిలా ద్యౌరాసీత్ పూర్వచిత్తిరశ్వ

0: ప్రియపాదిగ్గేహవామహే నిధీనాన్ త్వా నిధిపదిగ్గేహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమా త్వమాజాసి గర్భధం తా ఉభౌ చతురః పదః సంప్రసారయావ స్వర్గే లోకే ప్రోర్ణవాథాం వృషా వాజీరేతో ధారేతో దధాతు
1: ఉత్సక్త్యా అవాగుదంధే హి సమంజించారయా వృషన్
0: యస్త్రీణాన్ జీవ భోజానః యకాశకౌశా కుంతికాః లగితి వంచాతి ఆహంతి గభే పశో నిగల్గలీతి ధారకా యకో సకౌశా కుంతక ఆహ లగితి వంచాతి వివక్షత ఇవ తే ముఖమధ్వర్యో మానస్త్వమభిభాషతాః మాతా చాతే పితా చతేగ్రం వృక్షస్యారోహతః ప్రతీలామీతి తే పితా గభే ముష్టిమాతజ్ఞే సయతే మాతా చాతే పితా చతేగ్రే వృక్షస్య క్రీళతః వివక్షత ఇవ తే ముఖం బ్రహ్మన్మాత్వం వాదో బహు ఊర్ధ్వామే నాముచ్చ్రాపయ గిరౌ భారగ్ఞేహరన్నివ అథాస్యై మధ్యా మేధతాగ్ఞే శీతే వాతే పునన్నివ ఊర్ధ్వమే నముచ్చ్రాయతాద్గిరౌ భారగ్ఞేహరన్నివ అథాస్య మధ్యా మేజతు శీతే వాతే పునన్నివ యదస్యా అగ్నిహుభేద్యా క్రుధు స్థూల ముపాతాసతే ముష్కా ఇదస్యా ఏజతో గోషఫేష కులా ఈవ యద్దేవాసో లలామాగుం ప్రవిష్టీమినమావీషు సత్నాదే దిశ్యతే నారీ సత్యస్యాక్షి భువో యథా యద్ధారినో యవమత్తిన పుష్టం పశుమన్యాతే శూద్రాయదర్యాజారానపోషాయధనాయతి యద్ధారినో యవమత్తిన పుష్టం బహుమన్యాతే శూద్రో యదర్యాయైజారో నపోషమనుమన్యతే దధిక్రావణో అకారిషన్ జిష్ణోరశ్వస్య వాజినాః సురభినో ముఖాకరత్ ప్రణాయోగ్ఞషితారిషతే గాయత్రీ త్రిష్టుబ్ జగత్యనుష్టుబ్ పంక్త్యా సహ బృహత్యుష్ణిహా కకుప్సూచీభిః శమ్యందుత్వా ద్విపదాయాశ్చతుష్పదాస్త్రిపదాయాశ్చ షట్పాదాః విచ్ఛందాయాశ్చ సచ్ఛందాః సూచీభిః శమ్యందుత్వా మహానామ్న్యోరేవత్యో విశ్వా ఆశాః ప్రభూవారీః మైఘీర్విద్యుతో వాచః సూచీభిః శమ్యందుత్వా నార్యస్తే పత్న్యో లోమవిచిన్వన్తు మనీషయా దేవానాం పత్న్యో దిశః సూచీభిః శమ్యందుత్వా రజతా హరిణీ సీసాయుజో యుజ్యంతే కర్మాభిః అశ్వస్య వాజినస్త్వచిసిమాశ్శమ్యంతు శమ్యంతీః కుదంగయ వామంతోయవంచిద్యథాదాంత్యాను పూర్వం వియూయ ఇహేహైషాం గృణుహి భోజానాని యే బర్హిషో నమా ఉక్తిన్న జగ్ముః కస్త్వాచ్యాతికస్త్వా విషాస్తికస్తే గాత్రాణి శమ్యతి కఓతేషమితా కవిః ఋతవస్తరుతుథా పర్వాశమితారో విషాసతు సంవత్సరస్య తేజసాశమీభిః శమ్యంతు త్వా అర్ధమాసాః పరో జ్ఞేషితే మాసా ఆచ్యన్.

ఇదమేనవతి అన్నాజ్యామే శతం బ్రాహ్మణాపంచే సదాయ పూర్ణశ్వరేంద్రియ ఆయుష్ేంద్రియే సప్తదశ్రోత్రం భవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతిరాజ్యే ప్రకాశాపద్భ్యమే దాది ప్రకాశమే

అక్షం బ్రహ్మ్యదాహవయశ్శన్వితే కృత్వోషద్వారతవ ఋతువిరేవ కృషతి ఇత్తమప్యావర్తయంతి కృషత్యేషా హి దేవానామృతతో అముష్యవాత్ ఏతదాదిత్యశ్యావృతమనుపర్యావర్తంతే తిస్రస్తి స్మస్తీతాః సంపాదయతి త్రివృద్ధాగ్నిర్ద్వాదశీతాభవన్ద్వాదశమాసాస్తంవత్సరస్తంవత్సరం వాయం వాదగ్నిర్మాతిదక్షతీతి యత్ త్రిశత్యశ్యా వా ఏతత్ త్రిగుణం క్రియతే.

ప్రాద్రవ్యేన గచ్చత్యష్టం పురస్తాన్నయం విరక్షతామపాత్యాక్రామం దియైవైనం ద్రాద్రవ్యస్తద్రం సంవజ్రేణాభివహంతి ప్రాంచం ప్రక్రామయంతి యైవైనం ద్రాద్రవ్యోతీవం వజ్రేణ ప్రణదతే సత్యం చ అబ్జాతీయైవైనం ద్రాద్రవ్యో వజ్రేణ ప్రణదతే తద్భ్రాతృవ్యస్య వా ఏష వినోద కృష్ణోత్పాశ్వం ప్రావిశత్సరేతరగచ్చత్యత్ర మృగసభో యదశ్వాక్రామయంతి యదేవాత్రాగ్నేర్నఖండస్యావరత్యై తపో యో నిరతి.

దక్షిణదత్తాదయ నిరక్షసామపాత్తే గగస్య పూర్వావమత్యేషావా అగ్నిస్త్రియాతనోర్యత్కృతం వ్రియనైరైనందన్ వాసమర్గయతి గాయత్ర్యాసాదయతి తేజో వై గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసమవరుంధా ఔడుంబరే ముత్తరసాదయత్న పూర్ణామూర్ధ్వా ఉడుంబరోన్నో ఏ వాసన్నాదాది

ప్రతిష్టతి పశవో వా ఇష్టగాన వైదే పశవ ఆజపదే రమంతేశ దూర్వేష్టకాముపదధాత్యాజలన వా ఏతత్క్రియతే పశూనాం యచ్చాతైషా వా బభృతో విరుద్ధిమానలోకమన్వేన దాదారద్ధాద్రవ్యో మన్వేన వృంద ఏతయా వై దేవాసురాణాం వామం పశూన్ రంజత తత్వామృతో వామం వృత్తా ఛందాగుం శివై దేవానాం వామం పశవత్తచ్ఛందాగస్యేవైతయా వామం పశూన్ యజమానో భ్రాతృవ్యస్య వృందే దైతే తస్తిచ్ఛతియం వై విరాట్ అసౌ వా స్వరాడత ఏవరేతస్తిచ్ఛదీయం వ్రజనయతి అగ్నిరస్యాన్నారోభవతి యస్యైతే ఉపదీయతే యది పుత్రీ జిన్వీత ప్రథమాయాం చిత్యా మన్యాపదస్యాదత్తమాయాం మన్యారేతస్తిచ్ఛస్య పరిగృహీయతది పుత్ర ప్రథమాయాంజిత్యాభిధీయంతే ఉపదీయంతే సంయంచోహి భూత్వారేతస్తిచ్ఛత అదైతా విశ్వజ్యోతిష ఏషా వా ఏషాం లోకాజ్యోతిర్

0: అపశ్యదతో ప్రజాపతిరపశ్యది ఉపాదత్తేయదేతాఉపదీయంతే యత్పక్షిణా ఉపదద్యాత్ సమాయక ప్రజావరణా గృహీయాత్ అపయదుత్తర ఉపదదాత్ జపవాహరేవాత్యైతా ప్రాణభృతస్తస్మాత్ పశౌ సంభూతే ప్రాణ చక్షుశ్రోత్రే ఏవ వాచం తాని దదాత్యక్ష్మయా సాధయతి పశుం వా ఏతదాక్రామయతి తస్మాత్ పశవోంగాని ఉపదీయంతేష్టకాశ్యాత్మాయంతేయ్యేతీయంతే లోకం ప్రణచ్ఛిద్రం ప్రణేత్యేషా వా అచ్ఛిద్రేష్టకాచ్ఛిద్రాజవాతీయంతేంద్రియం వా బృహస్పత్యోజో వైధీర్యమింద్రాగ్ని ఓజసా వాతత్వీర్యేణాశ్చీయతేతాత్యసూదసోహస ఇది పురుషి పురుషేవసందాది సోమగ్రశ్రేణాది ృష్ణ్యాన్నం వై ప్రశ్నిరన్నమేవారుంధేజన్మందేవాధాంశాయిత్యాహ ప్రజా ఆత్యా ఏవ త్రిష్వారోచనే దివ ఇది సవనా నివై త్రీణిరోచనాని సవనసిత మేవ నవకరా సంవా ఏషా వాత్మా అనస్తప్రాణో వై వాక్యదేశా సర్వా ఇష్టకా
1: అలసంచరస్మాత్ ప్రాణాస్తర్వాణ్యంగాన్యను సంచరత్యాగ్నేయీ వా

ప్రాణానస్య మోహయతి ప్రమాయకో భవతి మూర్ధన్ వదేభిః సాధయతి మూర్ధన్యో సానీతి త్రివృత్వీం పురస్తాత్ సాధయతి త్రివృత్వై యజ్ఞ ముఖం ముఖతో వా ఏతత్యజ్ఞముఖం దాది సప్తదశవతీం దక్షిణతోర్ణం వై సప్తదశోర్ణం వా ఏతద్దక్షిణతో దదాది తస్మాత్క్షిణేనస్తేనాన్నమద్యతేస్మాత్క్షిణోర్థ ఆత్మనో వీర్యవత్తరస్తస్మాత్క్షిణమర్థమయాగుంసి అనుపర్యావర్తందే పంచదశవత్తరతోజో వై పంచదశ ఓజో వా ఏతదుత్తరతో దాత్యేకవి పుంసతి పశ్చాత్తిత్రివృత్తీం పురస్తాత్సాదయతి త్రివృత్తయ్య ముఖం ముఖతో వా ఏతత్యజ్ఞముఖం దదాది పంచదశవతీం దక్షిణతః సాధయతి సప్తదశవతీముత్తరతః పక్షయో సర్వత్వాయాపోసాయతనత్వాయ తస్మాదుభాభ్యాంహస్తాభ్యమన్నమద్యతేతో వజ్రో వై పంచదశో వజ్రేణ వా ఏతద్యజమానో భ్రాతృవ్యముభ్ర నిర్భజత్యేకవి పుంసతి పంచ పంచాశత్ ప్రతిష్ఠితి ప్రతిష్టాశ్యేకవి పుంసోర్కస్య వా ఏషామనుధీయతేన్నమర్కోన్నాదో భవతి యస్యైత ఉపధీయంతేర్భాగోసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్థృతం త్రివృత్తో మాహితి శృతో మీనామై సా ఇష్టకాయతాభిరవై ప్రజాపతిర్యదేకస్మాత్తత్సంవృణోతి యూర్ధ్వమేతదాభిర్మన కామయత తత్స్తూపయతి ప్రజాదీయంతి సృష్టయో వైనామైషా ఇష్టకాయతాభిర్వై ప్రజాపతిర్యద్యదకామయత తత్తసృజత యద్యదేవైతాభిర్యజమాన కామయతే తత్సృజతే అగ్నే దాతాం వృణుదానస్తబత్నానిది పురస్తాత్సాదయతి య ఏవ జాతాస్తబత్నాస్తానేతయా ప్రణత్ ప్రత్యం ధాతవే గోణస్వదే అష్టాద్య జాతస్తపద్మాస్తానేతయా ప్రతినుదేత్రాద్రవ్యశ్రవేషా వినోదశ్చక్షుశ్చత్వారి పుంశీ స్తోమోవర్చోద్రవిణమితి దక్షిణతస్తాదయతి షోడశీ స్తోమా ఓజో ద్రవిణమిత్యుత్తరదశ్చతుశ్చత్వారింశదక్షరా వై త్రిష్వజ్రవజ్ర షోడశీ ద్రవ్యావగ్రహణం వై వజ్రోదశ దక్షిణా ప్రహరణీయన స్తవ్యాపగ్రహం వా ఏతద్వజ్రం దక్షిణా ప్రహరణీయం యజమానో ద్రవ్యాయ ప్రహరది పురీషవతీం మధ్యత సాధయతి పురీషమిదం మధ్యత పశో పురీషం మధ్యత ఆత్మన సాయ.

దేవం గమమసి, దేవం గమమితి దేవం గమం అసీత్యసి. సహస్రవలశ అష్టాత్రిగుంసిత్య శుంధ్వంద్వ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయై దేవయజ్యాయై మాతరిష్వనః. దేవయజ్యాయ ఇతి దేవ యజ్యాయై మాతరిష్వనో ఘర్మ ఘర్మోసి అసి ద్యౌః ద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయాః విశ్వధాయా అసి విశ్వధాయా ఇతి విశ్వధాయాః. అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ మాహ్వాః. వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారకం హుతః సహస్రధారమితి సహస్రధారం. హుతస్తోకః స్తోకో హుతః హుతో ద్రప్సః ద్రప్సోగ్నయే అగ్నయే బృహతే బృహతే నాకాయ

వాహిగుంశిషం హిగుంశిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వాత్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేష్మినోః ప్రసవైతి ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం బాహుభ్యాం పోష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పోష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టం నిర్వపామే.

0: నివర్తంతే తద్ధామ పరమమ్మ అని పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాడు ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాట పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చి ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం, ఇలా వెళతారు. కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అదొక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది. అందుకే ఆయన్ని ఆధారం చేసుకున్న కాలంలో ఈ మార్గములు ఎలా ఉంటాయంటే, ధూమ్ర మార్గములు ఏమిటి, అర్చిర్ మార్గములు ఏమిటి అంటే, ఉత్తరాయణం, శుక్లపక్షం, పగటిపూట, దీనిని ప్రధానంగా మనం అర్చిర్ మార్గం అంటాం. ధూమ్ర మార్గం అంటే కృష్ణపక్షం, దక్షిణాయనం, రాత్రి అని చెప్పబడుతున్నటువంటివి. అయితే ఈ సమయాల్లో అర్చిర్ మార్గంలో వెళ్లేవారు కైవల్యాన్ని పొందుతారంటే అంటే పగల పోతేనే వెళ్తారా అండి అని కాదు. ఇక్కడ ఈ మార్గములకు అభిమాన దేవతలను కొందరు ఉంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవతలు అని ఉంటారండి. ఒక వ్యవస్థ మనం చూస్తున్న కాలభాగం గాని భావం గాని ఉంటే రెండింటికి దేవతలు ఉంటారు. ఆ దేవతలు దాని నియామకులు. ఆ జీవుడు కర్మ బట్టి ఆ శుక్లపక్షాభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వాడిని ఉత్తమ గతికి తీసుకెళ్తుంది. వాడి దక్షిణాయనంలో పోయినా పర్వాలే, వాడి కర్మ బట్టి కాలం అనమాట. అంతేగాని వాడికి ఆ కాలంలో పోయాడు కనుక వాడికి గతి అనడానికి లేదు. అందుకు వాడు ఉత్తరాయణంలో ఫలాని రోజున పోయాడండి చాలా గొప్ప విషయం అనుకోవడానికి లేదండి. వాడి కర్మ కూడా అక్కడ అంటే అది కాదని కాదు, అది కొంతవరకు పాసిబిలిటీ. అందుకు దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ పాపం మళ్ళీ వచ్చేసే మార్గాలకు వెళ్ళారు అనుకోవడానికి లేదు. అక్కడ వాడి కర్మ బట్టి అభిమాన దేవతలు వాడిని తీసుకువెళ్తారు. ఈ మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవి పథములు. ఈ పథములన్నిటినీ ఏర్పరిచి ఇంత విశ్వ వ్యవస్థను నడుపుతున్నాడండి. మన బ్రతుకు మనకు పెద్దది కనుక ఇంత విశ్వంలో నేనొక్కడిని, నా దేవుడు ఒకడు అని అనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. ఈ వ్యవస్థ ఎంతో మనకు అర్థం కాదు. అందుకు ఒక్కటి అర్థమైతే చాలు, ఇన్ని పథములు తెలిసే కన్నా పథముల పతి ఒకడున్నాడన్న విషయం తెలిస్తే చాలండి. పతీనాం పతయే నమః, ఆయన్ని తెలుసుకుని అటువైపు మనం దృష్టి పెడితే మన మార్గం అటు ఇంకా డైరెక్షన్ అటు తిప్పినట్టే. డైరెక్షన్ అటు తిప్పుకున్నామా ఇంకా ఆయన తప్పదు చూసుకుంటూ ఉంటాడు, మార్గములో మలుచుకుంటూ ఉంటాడు, బుద్ధిని అధిష్ఠించు ఉంటాడు. అలాగే పతీనాం పతయే నమః అంటే మన బుద్ధి పోయే ఆలోచన మార్గములు. ఇన్ని ఆలోచన మార్గములు ఎవడి ఉండడం వల్ల వస్తున్నాయో ఆయన పతీనాం పతి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, బోరుడు ఆలోచనల మార్గాలు. ఈ తోవలు వెళ్తే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఈ ఐడియాలే తోవలంటే. కొన్ని ఐడియాలు ముంచేస్తాయి, కొన్ని ఐడియాలు తెలుస్తాయి. ఏ పథం ఎటుపోతుందో తెలియదు. అయితే ఏ ఐడియా పుట్టడానికైనా ఐడియా పుట్టించే చైతన్యం ఒకటి లోపల ఉంది కదా, అతడు పతీనాం పతి అనేటువంటిది లోపల తోవలు వెతుక్కునే విషయం తెలియడం. మొత్తానికి నా గతి నీవేనయ్యా అనే మాట ఇందులో కనిపిస్తుంది. దారులు మలచే దైవం ఆయన, దారులన్నిటికీ దైవం. దారికి చివర ఉండేవాడు కాదు, దారి పొడుగునా ఉండి కాపాడే దైవం. అటువంటి పతీనాం పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలాగే రకరకాల ఉపాసనా మార్గములు కూడా పథములే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమిత పచ్చమితి చ రుచీనాం వైచిత్ర్యా ద్రుజుకుటిల నానా పథజుషాం నృణామికో గమ్య త్వమసి పయసామర్ణవ ఇవ అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన మాట గుర్తుంది కదా. ఏం చెప్పాడు అక్కడ, రుచీనాం వైచిత్ర్యాత్, వాడి వాడి జీవ లక్షణం కొద్దీ వాడికి ఏర్పడే రుచి బట్టి దానిలో ఉన్న వైచిత్ర్యం కొద్దీ, రుజు కుటిల నానాపథ జుషాం, కొందరికి అలా తిరిగి తిరిగి వెళ్ళడం సరదా, అలా వెళదామండి ఎన్నో చూసుకుంటూ వెళ్ళొచ్చని, ఆ తిరగడం ఇంకా నేరుగా పోదామని, వాడి రుచి వాడిని ఎవడేమనగలండి. రుజు కుటిల నానాపథ జుషాం, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ నృణామేకో గమ్య, అందరికీ గమ్యమైన తత్వం ఒక్కడేనయ్యా, అదే నువ్వు. త్వమసి పయసాం అర్ణవ ఇవ, నదులన్నిటికీ సముద్రం వలె నువ్వే గమ్యమవు అని చెప్పారే, అదే పథీనాం పతయే నమః అనేటువంటి మంత్రంలో మనం భావించవలసింది. అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో వైదిక మార్గములు, తాంత్రిక మార్గములు అని కొన్ని ఉన్నాయి. సదాచార సంపన్నులై తదనుగుణము నియమైన పాలనలు చేసే వాళ్లకు వైదిక మార్గములు చెప్పబడ్డాయి. దానిలో వెళ్లలేని వాళ్లకి తాంత్రిక మార్గములు నిర్దేశింపబడ్డాయి. ఈ వైదిక తాంత్రిక మార్గములే పథీనాం పతయే నమః అనే మాటకు అర్థమని తర్వాత భాష్యకారులు మనకి వివరించి చూపించారు. ఈ విధంగా పథీనాం పతయే చెప్పినప్పుడు మరొక అర్థం ఉందంటే మార్గములకు పతి అనే కాకుండా మార్గములో ఉన్నవారందరికీ పతి అని కూడా అర్థం. నాకు ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా వెళ్తారో నాకు అనవసరం అండి, రోడ్ మెయింటైన్ చేయడమే నా పని అన్నాడు ఆయన. మార్గములో ఉన్నవారిని కాపాడుతాడు అంటే మార్గములో ఉన్నవారిని కాపాడుతాడంటే ఎవరు సరి అయిన త్రోవలో ఉంటారో వారికి ఎప్పుడు రక్షకుడు ఆయన. అంటే ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎల్లవేళలా రక్షించువాడు అని కూడా దీనికి మనం అర్థం గ్రహించాలి. ఇవన్నీ సంప్రదాయ బద్ధములైన అర్థములు. అటు తర్వాత పరమేశ్వరుడు పథీనాం పతయే నమః అని చెప్పుకున్న విషయం తర్వాత నమో బభ్రుసాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మార్గాలు సరే, మార్గాల్లో వెళ్తూ ఉంటే మనకి ఆహారాదులు కూడా కావాలి కదండి, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. మరి వృక్షేభ్యో సస్పింజరాయ అన్నీ ఏర్పరిచిన వాడు ఆహారం ఇవ్వడా? మనకు ఆహారమైన వృక్షాలని బాలతృణమల్ని ఏర్పాటు చేశారంటే మరి వాటికి ఆహారం కావాలి. వాటికి తన కిరణాలనుంచి ఆహారం ఇస్తాడట, పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు అని అన్నానాం పతయే నమః గొప్ప మాట అండి. ఇందులో ఒక్కొక్కటి పతయే నమః ఒక్కొక్కటి తీసుకున్నా చాలు మనం ఆనందించవచ్చు. ఇక్కడ సస్పింజరాయ అనే శబ్దానికి మరొక వైదిక అర్థం ఉంది. ఇవన్నీ గ్రహించాల్సిందే. ఇన్ని అర్థాలా అండి అంటే అన్ని అర్థాలు ఉన్నాయి కనుక మంత్రమైందండి. ఇన్ని మనకు కావాలి. సస్పింజరాయ అనే మాటలో వైదిక అర్థం మరొకటి తీద్దాం. సస్పింతిక అనేటువంటి రాక్షస శక్తులు కొన్ని ఉంటాయి. రాక్షసుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. దేవతల్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నారు. గంధర్వులని, అటు తర్వాత విద్యాధరులని, అనేక రకాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి అందులో. అలాగే రాక్షసుల్లో కూడా అనేక రకాలైన జాతులు ఉన్నాయి. ఏదో రాక్షస జాతులు అంతరించే అనుకోవద్దు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వాళ్లే మనకు గుర్తొస్తారు, మహిషాసురుడు అని. లెక్కలేనంత మంది ఉన్నారు రాక్షసులు. లోపలికి చూసుకుంటే మనలోనే కనిపిస్తారు, అది వేరే విషయం. ఈ రాక్షస శక్తులు కూడా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా తిరిగే రాక్షస శక్తులే యాతుధాన్యహ అనే శబ్దంలో చెప్పబడేవారు. ఈ రాక్షసుల్లో యక్ష, రక్ష, పిశాచ ఇత్యాది జాతుల్లో రక్షస జాతులు చాలా ఉన్నాయి. ఈ రక్షోహరణ మంత్రాలు కూడా వేదాల్లో ఉన్నాయి. వీళ్ళ పనులు ఏమిటి అంటే ఎక్కడ సత్కార్యాలు జరుగుతున్నా అక్కడికి నాశనం చేయడం వాళ్ళ యొక్క పని, వాళ్ళ పని అది. ఆ రాక్షసులు బయటుంటే పోలుస్తామేమో, లోపలికి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది. లోపల ఉన్నవాడిని వాడు పోల్చలేదు కదా, అప్పుడు వాడు బుద్ధుల్లో కూర్చుని రాక్షస బుద్ధులు పుట్టిస్తూ ఉంటారు. పాపం కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. కనుక సస్పింతిక అనే ఒక రాక్షస శక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞ ద్రుహాహ నిర్వచనం చెప్పారు వేద యజ్ఞ శాస్త్రవేత్తలు. ఇది ఒక సైన్స్. యజ్ఞ ద్రోహులు అని వాళ్ళకి, సస్పింతిక అనే రాక్షసులు యజ్ఞ ద్రోహులు అంటే యజ్ఞం జరగకుండా చూడడంలో వీళ్ళు నెంబర్ వన్. అందుకు యజ్ఞాలను నిందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యజ్ఞములు సాగనివ్వరు. యజ్ఞము అంటే ఈశ్వరారాధనకి ఉపయోగించే కర్మలు యజ్ఞములు, కృతజ్ఞతాపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు, త్యాగపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు. ఈ మూడింటికి యజ్ఞములని పేరు. త్యాగం, కృతజ్ఞత ఈ రెండింటితో మనం ఏం పని చేస్తామో అది ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. త్యాగము, కృతజ్ఞత, విడిచిపెట్టడంలో గొప్పతనం ఉంది. నీది కాదు అని విడిచిపెట్టడమే గొప్పతనం. నా మమ అనడంలో గొప్ప విశేషం ఉంది. అదేవిధంగా నువ్వు వేటి నుంచి బ్రతుకుతున్నావో వాటికి కృతజ్ఞత సమర్పణమే యజ్ఞం, అది విశేషం. అలాగే ఈశ్వర ఆరాధన అందరికీ కన్నా కృతజ్ఞత చూపించవలసిన వాడు ఆయనకే కదండి మనం. అందుకే ఈశ్వర ఆరాధన యజ్ఞం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకములైన యజ్ఞములు జరగకుండా చేస్తే జీవుడు అధపతనమైపోతాడు. అందుకు ఈ రాక్షస శక్తులు ఏం చేస్తాయంటే యజ్ఞ ద్రుహాహ, వాడిని ధర్మంలో ఉండనివ్వవు, సరి అయిన విధంగా ఈ యజ్ఞకర్మలు సాగనివ్వవు. యజ్ఞము అంటే ధర్మాచరణ కూడా, ధర్మాచరణే యజ్ఞం ఇంకా మాట్లాడితే. అందుకు ఈ ధర్మ మార్గముల్లో వెళ్లనివ్వకుండా అవరోధించేవి ఏవో వాటిని సస్పింతిక అని అంటారు. ఈ సస్పింతిక అనే రాక్షస శక్తుల్ని సంహరించువాడు గనక సస్పింజరాయ అనర్థం. యజ్ఞద్రోహమైన రాక్షస శక్తుల్ని సంహరించువాడు. ఈయన్ని తలంచుకుంటే చాలండి మనకున్న అడ్లన్నీ పోతాయి. ఎప్పుడైతే అడ్లు పోయాయో అప్పుడు కనబడేవి వెలుగుదారులు, జ్ఞాన కాంతి మార్గములు. అందుకే త్విషీమతే కాంతిమయుడు. అప్పుడు కనబడతాయి దారులన్నీ, పథీనాం పతయే నమః మార్గములు కనబడతాయి. ఆ యజ్ఞ ద్రోహులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. దాని ద్వారా మనం పరమపదాన్ని అందుకోబోతున్నాం. అది ఇందులో దాగిన మరొక అర్థం. ఇటువంటి స్వామి దేని మీద ఉంటాడయ్యా అంటే, నమో బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమో బభ్రుషాయ, బభ్రుష బభ్రువునందు ఉండువాడు అని. ఇది బభ్రు అనే శబ్దం, రలయోర భేద. వైదిక శబ్దాలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. బభ్రు అన్నా బభ్రు అన్నా ఒక విధంగానే మనం గుర్తించాలి. బభ్రు అంటే వృషభము అని అర్థం. బిభర్తి ఇది బభ్రుహు, భరించునవి అని అర్థం. భరించేదాని మీద కూర్చుంటాట. ఎవడైనా సరే తన ఏది భరించగలదో దాని మీద కూర్చోగలడు. ఒక కుర్చీ వేస్తే కాళ్ళన్నీ సరిగ్గున్నాయో లేవో చూసుకుంటాం. అది బబ్బురు అయితేనే కూర్చుంటాం, లేకపోతే కూర్చోగలమా చెప్పండి. మనల్ని భరించగలే కెపాసిటీ ఉంటే కూర్చుంటాం. స్థూలకాయుడైతే మామూలు చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చో అంటే వెనక ముందు ఆలోచిస్తాడు. ఎందుకంటే అది బబ్బురు అవునో కాదో ముందు చూసుకోవాలి. అప్పుడు షా శైతే తిష్టతి ఇది షా, అందుకే బబ్బురు షా అని చెప్పారు. అయితే పరమేశ్వరుడు దేని మీద కూర్చుంటాడయ్యా అంటే, మనమైతే దాన్ని కొమ్ము వంచడం కష్టం, దాన్ని కూర్చోబెట్టి కూర్చోవడం కూడా కష్టం. ఆయన హాయిగా ఆయన వెళితే చాలు, కొమ్ము తల వంచి అది వంగుతుంది అని కూర్చోగలడు ఆయన. అలాంటి దాని మీద కూర్చుంటాడు. అందుకే బభ్రువాహనుడు అనే పేరు మీరు వినుంటారు. బభ్రువాహనుడు అంటే శివుడు అని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయి గారికి, అది విశేషం. అందుకు బభ్రుషాయ, బభ్రువునందు ఉండువాడు అంటే వృషభవాహనుడైన పరమేశ్వరునికి నమస్కారము అని అర్థం. బభ్రు విభర్తి, పరమేశ్వరం విభర్తి ఇది బభ్రుగు, పరమేశ్వరుణ్ణి భరిస్తున్నది ఏదో దాని మీద ఆయన ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆయన పేరేమిటి, ఈశ్వరుని మొయ్యువాడు అని అర్థం బభ్రుగు అంటే. అంటే ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదనమాట. ఓ ఇదా అండి ఆయన గారు కారండి, కానీ ఆయన గారు కారు ఐడెంటిఫికేషన్ అట్నుంచి, ఈ కారు ఆయనదండి కాదు, ఆయన గారు కారండి. అలాగే శివుణ్ణి మోయగలిగేవాడంటే ఎంత గొప్పవాడండి. అందుకు బభ్రుహు అన్నారు ఆయన్ని, దాని మీద ఆయన ఉన్నట్ట. అయితే అది ఆయన్ని మొయ్యగలిగేది ఏది, ధర్మము. బభ్రుషాయ అంటే ఇప్పుడు జ్ఞాన మార్గములు ధర్మ మార్గములు చెప్పాడు గనక, ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ధర్మము పైనే ఆయన దొరుకుతాడయ్యా. ధర్మమే వృషభము, అందుకే బభ్రుషాయ అనే నామంలో వృషోహి భగవాన్ ధర్మ అనే వేదసూత్రం ప్రకారంగా మనకి ఇది ధర్మస్వరూపమైన వృషభంపై కూర్చునేవాడు. పరమేశ్వరుడికి ముందు వృషభం ఉంటుంది, ఆయన కూర్చున్నది వృషభం మీద. దీని అర్థం ఏమిటి, వృషభం చూడకుండా శివుణ్ణి చూడకూడదు అని చెప్పారు. అంటే ధర్మం లేనిది భగవంతుడు కనిపించడు అది చెప్పడం అన్నమాట. వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూద్దామని అనుకోవడం అజ్ఞానం. అసలు వృషభం అనుజ్ఞయిస్తే గానీ శివుణ్ణి పూజ చేయం. అందుకే నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నమస్కరించాం. ఇందులో మరో విశేషం చూడండి, ఇక్కడ ఎన్ని అంతరార్థాలు. అందుకే మన ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు. అందుకే చెప్తున్నాం మన గుళ్ళు ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దానిలో దేవతాశక్తులన్నీ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం, అది మన బాధ్యత. ఆ దేవతాశక్తులు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి, అది విశేషం. ఈ వ్యవస్థ వేరండి, దీన్ని మరో దాంతో పోల్చడానికి లేదు. అజ్ఞానం కొద్దీ లేకపోతే అవసరం కొద్దీ అన్ని మతాలు ఒక్కటి అంటాం కానీ కావండి, ఇది ఇదే. ఎంత ఏదైనా ఈ వైదిక ధర్మం, వైదిక ధర్మం. ఇంకా ఇంత జ్ఞానం అందుకునే స్థాయికి అందరూ రావాలి. పైగా ఇదొక మతం మిగిలిన వేరు మతాన్ని కాదు, అన్నిటికీ ఇది మూలం, ఇది విశేషం. ఈ జ్ఞానం వైపు వస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఇది ప్రపంచానికి సంబంధించిన ధర్మం. అదృష్టవశాత్తు మన దేశంలో పుట్టింది, అది మన యొక్క యోగం. ఇలాంటి దివ్యమైనటువంటి ఈ ధర్మంలో వృషభం శివుని ఎదురుగా ఉంటుంది. దీని అర్థం ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాదు, ధర్మం ఎప్పుడూ ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అని దీని అంతరార్థం. నేను చాలా ధర్మం ఆచరించానండి, ధార్మికుణ్ణి ధార్మికుణ్ణి అంటే నీ ధర్మం గొప్పదే కానీ అది భగవదర్పణమైందా, భగవద్ అభిముఖంగా ఉన్నావా నువ్వు, ఇన్ని కర్మలు చేశాను ఇంత చేశాను అని విర్రవీగితే లాభం లేదు. నువ్వు చేసే కర్మలు నువ్వు చేసే ధర్మం అంత ఈశ్వరాభిముఖంగా ఉండాలి. అది ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి మోస్తూ ఉండాలి నీ ధర్మం ఎప్పుడు కూడా. నీ ధర్మమంతా భగవంతుడు మొయ్యాలి, అయితే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోడు,
1: ఆయనకు చక్కగా నాలుగు కాళ్ళు పనిచేసేదాని మీద కూర్చుంటాడు ఆయన. అందుకే ధర్మానికి నాలుగు పాదములు, సత్యము, అహింస, శౌచము, అస్తేయము. ఈ వివరం చాలా మార్లు చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. గుర్తు ఉన్న వాళ్ళకి నమస్కారం, గుర్తు తెచ్చుకున్న వాళ్ళకి మరో నమస్కారం, కొత్తగా విని గుర్తుంచుకుంటామనుకున్న వారికి చాలా నమస్కారం. ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఆ ధర్మస్వరూపుడైన వృషభం తెల్లగా ఉందిట. మనం ముందే చెప్పినట్లు ఒకప్పుడు చెప్పారండి, విన్నామండి, మళ్ళీ చెప్పిందే చెప్పారండి, అని చెప్పిందే చెప్పాను కాదు, విన్నదే చేస్తున్నామా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. అందుకు విన్నదే మళ్ళీ ఎందుకు వినాలి అంటే చెయ్యాల్సింది చేస్తున్నామా లేదా అనే చెకప్ కోసం ఎప్పుడూ వినవలసిందే. తిన్న తిండే తినట్లే అలాగే అనమాట, విన్నదే వింటూ ఉండాలి. పైగా ధర్మం గురించి సత్యం గురించి చెప్తూ ఉంటే ఒక ప్రయోజనం ఉందిటండి. కొందరు ఎప్పుడు ధర్మాల గురించి చెప్తారండి, ఇవే కథలు చెప్పరు, భగవంతుడి గురించి చెప్పరు అంటే అసలు ధర్మం అనేది మృగ్యమైనప్పుడు ధర్మం గురించి ఎక్కువ చెప్పాలట. కలవు స్మరణాన్ముక్తి అంటే అర్థం అది. కలిలో అన్ని ధర్మాలు ఆచరించడానికి ఎలాగూ వీల్లేదు, కానీ స్మరించుకునేనే తరించండి అయ్యా చెప్తున్నాడు. ఈ ధర్మం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే పంచభూతాలు సంతోషిస్తాయట, పంచభూతాలకైనా పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే ధర్మమయమైన భారతం మొదలైన విషయాలు చెప్పినప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తాయంటే ఆ ధర్మం వల్ల శాంతి ఒక్కసారి పంచభూతాల్లో కలిగి ఒక విధమైన ప్రసన్నత స్థితి ప్రకృతిలో లభిస్తుంది. అందుకే ధర్మం చెప్పేటప్పుడు ఇంతమంది తక్కువ జనం వస్తే నేను చెప్పనండి, అంతమంది వస్తే చెప్పానండి, అంతమంది వస్తే వినేస్తూ ఉన్నారా? కొన్ని పార్టీలు బీటికలు పెడితే లక్షలు వచ్చేస్తారు, ఆ లక్షలు చూస్తే వీడు గెలిచిపోతాడేమో అనుకుంటా, చివరికి ఏ ఓటు రాదు వాడికి. కనుక వచ్చిన వాళ్ళందరూ వింటారని విన్నవన్నీ చేసేస్తారని పాపం చెప్పినవాడు అనుకుంటే పెద్ద భ్రమ అది, వాడి వాడి యోగం బట్టి ఉంటుంది. కానీ వినేవాడు కూడా ఉన్నాడు, ఎవడు? విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖ, ఆయన వింటూ ఉంటాడు. విశ్వమంతా చెవులున్నవాడు కూడా ఉన్నాడే, ఆయన వింటూ ఉంటాడు. చెవులున్న వాళ్ళందరిలోని ఆయన ఉన్నాడు గనక ఆ చెవుల్లోని ఆయనకు వినిపిస్తున్నామని తృప్తితో మనం వినిపిస్తే పంచభూతములు కూడా సంతోషిస్తాయి. విన్నవాడిలో ఉన్న పంచభూతాలు, చెప్పేవాడిలో ఉన్న పంచభూతాలు, విన్నవాడికి చెప్పేవాడికి చుట్టూ ఉన్న పంచభూతాలు అన్నీ సంతోషిస్తాయి. అవి సంతోషిస్తే చాలు మనం సంతోషిస్తాం, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకు ధర్మం చెప్పాలట. అందుకు నమో బభ్రుషాయ సత్యము అహింస. సత్యం గురించి ఎప్పుడో చెప్పుకున్నాం మనం, భూతహితమైనది యథార్థమైనది ఆయన భాషణము సత్యము. అదేవిధంగా స్వాధ్యాయ పూర్వకంగా ఉండడం, కల్లా కపటం లేని మాట సత్యం. ఇది చాలా విశేషం, అంటే హిపోక్రసీ ఉండకూడదు, అబద్ధము ఉండకూడదు. ఈ కల్లా కపటం లేని అనే తెలుగు మాట చాలా చక్కని నిర్వచన సత్యానికి, ఇది సత్యం. రెండు అహింస, మనకున్న మూడు కరణములతో ఏ ఒక్కరిని హింసించరాదు. అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, ఇది విశేషం. మూడు తెలుసుకుంటే చాలు, ఇది సత్యం. రెండు అహింస అయిపోయింది, అస్తేయం అయిపోయింది, శౌచం. మన పెద్దవాళ్ళు చెప్పిన సదాచార పాలనే శౌచం. ఈ నాలుగు ధర్మానికి నాలుగు కాళ్ళు. ఈ ధర్మం తెల్లగా ఉందిట అంటే స్వచ్ఛంగా స్పష్టంగా సాత్వికంగా ధర్మం ఉండాలి, సాత్విక ధర్మం. ఈ సాత్విక ధర్మం పైన పరమేశ్వరుడు లభిస్తున్నాడు. సాత్విక ధర్మం ఆచరించిన వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే వేదానికి ధర్మం అని పేరు, అదే వృషభం అని పేరు. అంటే వేదాన్నే వృషభం, వృషభం నుంచి రంకెలు ఎలా వినిపిస్తాయో వేదమనే వృషభం ప్రణవం అనే రంకె వేస్తూ ఉంటుంది. వృషభో రవీతి త్రిధాబద్ధ అని ఇవన్నీ కూడా చత్వారి శృంగో, ఇది వేద రూపమైన వృషభాన్ని చూపించారు. ఈ వేదం యొక్క ప్రధానమైన రంకే ప్రణవం అని వివరించారు. ఆ వేదాన్ని అధిష్ఠించుకున్నటువంటి వాడు ఆయన, వేదము ద్వారా లభించేవాడు ఆయన. ఆ వేదము కూడా పరమాత్మనే చూస్తోంది, పరమాత్మనే చూపిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తాం బాగున్నది అంటే అటు తర్వాత క్రమంగా ఆ వస్తువు మన వైపు చూడకపోతే ఆ వస్తువు ఎటు చూస్తుందో అటు చూస్తాం మనం. అలాగే ముందు నందిని చూసిన వెంటనే ఆయనకు దండం పెడితే ఎటు చూస్తున్నాడు రా అని చూస్తే అక్కడ శివలింగం కనిపిస్తుంది, ఆయన దృష్టి అటు. ధర్మం ఆయన్ని చూస్తోంది, వేదం ఆయన్ని చూస్తోందా అని చూపిస్తోంది. అందుకు వేద వేద్యుడైనా వేదం ఇది, ఇది మనం గ్రహించడానికే నమోబభ్రుషాయ. ఈయన ఏం చేస్తున్నాడు దాని మీద కూర్చుని, వివ్యాధినే అంటే బాగా బాధేవాడని అర్థం. విశేషంగా వ్యధం కరోతి అని, విశేషేణ బాగా బాధట, మామూలుగా కాదండి. ఎంత బాధేవాడు ఆయన, మరి ఎందుకండి అంత బాధడం అంటే, ఎంత బాధితే రండి ఒక లోహం ఒక ఆకృతి తీసుకుంటుంది. అలా మనం బాగు చేయాలన్నా బాధాలి. ఈ బాగు చేసేటప్పుడు మనం చేసిన పాపాలంటే ఎన్ని బాధుళ్ళు బాధాలి ఆయన, ఈ బాధుళ్ళు బాధేవాడు. అందుకే బభ్రుషాయా వివ్యాధిని, బాగా బాత్తాడు. ఎందుకంటే ధర్మస్వరూపుడు గనక, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక. ఎవడు ధర్మం తప్పుతాడో వాడిని వివ్యాధినే అంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తాడు. ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా అటాక్ చేసుకూడదు అటువంటి. అందుకు వివ్యాధినే, బబ్రుసాయికి వివ్యాధినికి లింక్ చూడండి. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు. అయితే కొట్టేవాడు అయినా అన్నం పెట్టేవాడు ఆయనే. అమ్మ చూడండి, తప్పు చేస్తే కొడుతుంది, కొడితే వాడు అన్నం తిన్న నలిగిన మా బాబు గదు అని అన్నం పెడుతుంది. అలాంటి వాడు అండి ఆయన. అందుకే వివ్యాధిని అన్నానా పతయే నమః తర్వాత నాము ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే అర్థం ఈ ధర్మం, ఈ ధర్మమే మనకు అన్నం పెడుతోంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ధర్మం ద్వారానే అన్నం మనం లభింపజేసుకుంటున్నాం. అదే అన్నాద్భవంతి భూతాది నుంచి పర్జన్యాదన్న సంభవ శ్లోకంలో వెళితే ఆ ధర్మము వేదము ఏదైతే ఉందో దాని ద్వారానే వృష్టి లభించి దాని ద్వారానే అన్నములు లభిస్తున్నాయి. ఈ అన్నములన్నిటికీ పతి ఎవడో ఆయన అన్నానాం పతయే నమః. ఈ అన్నములన్నీ కూడా ఆయన ఇచ్చినవే అని తెలిసినప్పుడు, ఇవి ఆయన శక్తులే అన్నప్పుడు వీటన్నిటినీ మన అమ్మగా చూస్తే, అమ్మ అన్నం పెట్టింది సరే, అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అమ్మాయి మనల్ని మళ్ళీ లోపల కాపాడుతుంది అవునా లేదా అండి? ఆలోచించండి ఎంత చక్కటి భావన. అమ్మ అన్నం పెట్టింది, మరి లోపలికి వెళ్ళిన అన్నం అమ్మని మించి మనకు లోపల శక్తినిస్తుంది అవునా లేదా? అందుకే ఎవరు అమ్మ, అన్నమే అమ్మ, అమ్మ అమ్మనే మనకు అందజేస్తోంది అని తెలుసుకోవాలి. అందుకే అన్నాన్ని అమ్మ అని మనం నమస్కారం చేసుకున్నాం. అన్నపూర్ణమ్మ అన్నాం, అన్నానాంపతయే నమః అన్నపూర్ణాపతయేన విశ్వనాథుడు. అది విశేషం, అన్నానాంపతయే నమః. అన్నం ఎందుకు తినాలో అమ్మ శ్లోకంలోనూ ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం అయిపోయిందంద ఆవిడ సదాపూర్ణే. ఆవిడ ఎప్పుడు అన్నం చక్కగా వడ్డించగలదంటే శంకర ప్రాణవల్లభే అంటే ఆవిడ వడ్డిస్తుంది ఆనందంగా. ఆయన గారిని గుర్తు చేస్తే ఆవిడకి చాలా సంతోషం. అందుకు శంకర ప్రాణవల్లభే మహాపతివ్రత గనక భర్త గురించి పొగిడితే చాలు పరవశించిపోతుంది. అందుకు శంకర ప్రాణవల్లభే అనగానే వడ్డించేస్తుందట. ఆ వడ్డించిస్తే ఉళ్ళంతో చక్కగా నింపుకుని మళ్ళీ బయటపడతాం. అందుకు కాదు, ఎందుకు అన్నం తినాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగడానికి అన్నం తినాలి, అందుకు భిక్ష పెట్టమ్మా. అన్నం యొక్క ప్రయోజనం ఎంత బాగా చెప్పారండి. అందుకు పరమేశ్వరుడు ధర్మస్వరూపుడై ఈ విశ్వములో ధర్మమునందు అధిష్ఠించి ధర్మము తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ వివ్యాధినే అన్న విషయంలో మరొక అంతరార్థం కూడా ఉంది. అన్నం తయారు చేసే పద్ధతే వివ్యాధినే. వేద విజ్ఞానం అందుకే ఇంత విశేషం. బభ్రుషాయ విశ్వంలో ప్రతిదీ ఆయన భరించేదే. ఇందాక చెప్పినటువంటి ఆ దివ్య శక్తులు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నప్పుడు దాన్ని భరించినట్టే కదా. ఆ భరించిన దాని యందు ఉండి ఏం చేస్తున్నాడంటే వివ్యాధినే అనేక రకములుగా వ్యథపరుస్తున్నాడు అన్నారు. ఈ వివ్యాధినే లక్షణం ప్రపంచంలో ఎలా వ్యాపింపజేసాడో చూడండి. ఒక రైతులో ఈశ్వరుడు వివ్యాధినే శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఆ రైతు ధరించే నాగలిలో వివ్యాధినే శక్తి ఉంటుంది. ఆ రెండు లేకపోతే వాడు భూమిని వ్యథపరచలేడు. వాడు భూమిని భూమిగా అలా వదులుతాడా, దాన్ని వ్యథపరుస్తాడు, దున్నుతాడు కిందది పెకలించి వివ్యాధినే. ఆ తర్వాత విత్తనం విత్తనంగా ఉంటే వ్యధపరచకుండా తిండొస్తుందా చెప్పండి, దానిలో మరో వ్యథ జరగాలి, అది మార్పు చెందాలి. వివ్యాధినే అంటే పరిణామ ప్రదాయకుడు అని అర్థం. ఆడు తర్వాత తయారైనటువంటి పదార్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనం వివ్యాధినే చేస్తున్నాం. ఆ వచ్చిన ధాన్యాన్ని నూర్చి కళ్ళెం పెట్టి దాగరగా మరపెట్టించి ఎంత వివ్యాధినే చేస్తున్నాం అన్నం వచ్చేటప్పటికల్లా. ఇలాగ వ్యవస్థలో వివ్యాధినే వ్యవస్థ దాగి ఉంది విశ్వమంతా కూడా. తద్వారా లభించే అన్నం ద్వారా మనం పోషింపబడుతున్నాం. అందుకే నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతే నమ అనే దానిలో ఉన్న లింక్ ఇంత దివ్యమైనటువంటిది. ఇలాగ అన్న ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు అలా స్వామిని నమస్కరించుకుంటే ఎవడికి అన్నం లోటు ఉంటుందో చెప్పండి. తప్పకుండా అందజేస్తాడు. అందుకే కదా మనకి ఒక జానపదుల కథ ఒకటి ఉంది. ఈయన అందరికీ అన్నం పెడతట చూద్దామని పార్వతీదేవి ఒకసారి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే అన్నం పెట్టడానికి వెళ్తున్నాను అన్నట్ట. సరే అయితే మీరు వెళ్ళిరండి అన్నదిట. తిరిగి వచ్చేటప్పటికి అందరికీ అన్నం పెట్టారంటే అందరికీ పెట్టానన్నట్ట ఆయన. అలాగా లేదు అబద్ధం ఆడుతున్నారు, లేదు పెట్టానన్నట్ట. మరి నా దగ్గర భరిణిలో ఒక చీమను దాచించాను, దానికి పెట్టారా లేదో అని తీసిందిట. అప్పుడు ఆ చీమ బియ్యం గింజ తింటుంది దాంట్లో. ఆయన ప్రతి ఈ కథ నిజమా అబద్ధమా పార్వతీదేవి అడిగిందా ఇది కాదు. అక్కడ అర్థం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రతి దానిని పరిశీలించి దానికి కావలసిన ఆహారం దానికి ఇచ్చేవాడు. అన్నం అంటే మరొక అర్థం కేవలం కడుపు నింపేదని మాత్రమే కాకుండా మనకు భుక్తి ముక్తించ దేహి అనంటే, ఒక ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు, వాడు మూడు పుట్ట తిండి దొరికిపోతుంది దానికి. చిన్నప్పటి నుంచి ఆకలి అంటే తెలియదు. ఏమంటే పరమేశ్వరుని ముక్తి అడిగితే బాగుంది కానీ భుక్తిందేహి అనడం ఏంటండి బాబు? అన్నం కోసం అడుక్కోవడమా? అసలు మనకు తెలియదండి అన్నం అనేటువంటి దానివల్ల శరీరం పోషింపబడ్డం కాదు, శరీరం ఏర్పడుతుంది. ఇది విషయం తెలుసుకోండి. అన్నం వల్ల ఏం జరుగుతుంది? శరీరం ఏర్పడుతుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది దానివల్ల, అన్నం వల్ల. అందువల్లనే మరణ అనంతరం అన్న పిండాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ జీవుడికి శరీర నిర్మాణంలో మనం బాధ్యత వహించాలి. ఎందువల్ల? ఏమంటే మనం ఇస్తే పోతుందా? వాడు బతుకు వాడికి ఉండి కదా, పోతే మనం ఇస్తే ఆ తిండి వాడికి చేరుతుందా? అసలు తిండి కూడా అర్థం కాని బ్రతుకు మంది. తిండం తప్ప తిండి గురించి జ్ఞానం లేదు మనకి. మనం ఇస్తే గానీ పోతుందా అంటే ఇస్తే పోతుందా లేదా పక్కన పెట్టు. కానీ వాడు ఎవడు పోయాడో వాడు తిండిస్తేనే నీ శరీరం నిలిచింది కనుక వాడికి నువ్వు తిండి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు తిండి తింటున్నంతకాలం ఇవ్వాల్సిందే, అది విషయం. వాడు గడుతుందో లేదో నువ్వెవడు చెప్పడానికి. నీకు ఈ దేహం ఇచ్చింది తిండి, ఆ తిండి ఇచ్చిన వాడు వాడు. అందుకు వాడు తిన్న తిండి ద్వారా నువ్వు జీవుడివై వాడి గర్భంలో ప్రవేశించి దేహం ధరించి వచ్చావు. అందుకు పురుషుడిలో అన్నగతంగా ఏర్పడ్డటువంటి వీర్యం చేత దేహం పొంది తల్లి అన్నంతో లోపల బ్రతికి వాళ్ళిద్దరు అన్నంతో దేహం తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన అన్నంతో బ్రతికి తర్వాత వాళ్ళు పోయాక వాళ్ళకి అన్నం పెట్టని వాడికి బ్రతుకుండదు సద్గతులు. ఎంతవరకు పెట్టాలి?

0: చేసినప్పుడు వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళిద్దరు. ఎందుకంటే మనం తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి కదా. అలాగే ఈ 10 రోజుల దానిలో ఆ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళైతే వాళ్ళు తినరు, చూసి సంతోషిస్తారు. ఈ అన్నం నుంచి ఏర్పడే సూక్ష్మ శక్తి వీడికి దేహాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పోయిన జీవికి. ఇలా 10 రోజుల ఆహారంతో పిండదేహం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ దేహం ఏర్పడితే వీడిని వాడు తీసుకెళ్తారట వెహికల్ వచ్చిందని. ఆ పిండదేహం దేనికి పనికొస్తుంది అంటే మొత్తం ప్రయాణానికి పనికొస్తుంది. ఈ ప్రయాణంలో నెల రోజు మనకి 4 రోజులు వాళ్ళకి 1 రోజు కనుక మాసికాలు పెడతారు. 12 రోజులు పూర్తయిపోతుంది. అసలు ఒక చోటుకి చేరతాడు వాడు, ఒక మజిలి అక్కడికి వెళుతుంది. ఇక్కడ దాకా ఆహార నిర్మ వాడికి వెహికల్కి కావలసిన ఇంధనం పెట్రోలు ఇవన్నీ ఇచ్చినట్లుగా వీడు అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. ఈ 10 రోజులు పిండంగానే పెట్టకపోతే, పిండ దేహం ఏర్పడకపోతే అప్పటి వరకే ఆ కింకరులు వాడి దగ్గర ఉండే టైము. 10 రోజులు దాటిపోతే వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వాడే గతి లేక తిరుగుతూ ఉంటాడు. ఎవడ మీద వాళ్దామా, ఎవడిని పట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు వాడు. పాపం ఇంత వ్యవస్థ ఉందండి. అన్న విజ్ఞానం గురించి ఇన్ని ఉన్నాయి. అందుకు అన్నం ఎవరెవరికి కావాలి, ఎంతమందికి కావాలి. అన్నం అంటే మనం కంచంలో కనిపించే ముద్ద మాత్రమే కాదు, ఎందరి జీవులకి వారి వారికి కావలసినవి ఎన్ని సమకూర్చుతున్నాడో పరమేశ్వరుడు మనకేం తెలుసండి. ఇన్ని అన్నములు ఏర్పరిచినటువంటి అన్నానాంపతి అయిన పరమేశ్వరుడు. అంతేకాదు అన్నం అంటే మన ఇంద్రియములు అనుభవించే వస్తువులు. ఆహ్రియతే ఇది ఆహార.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ.

0: நமோ மகத்பியோ ரிஷிபியோ குருபியோ நமஹ. சிதம்பர ரகசியம் அனே விஷயாన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పేరే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఏమిటో తెలియకపోయినా రహస్యం అన్నారు కనుక తెలుసుకుందాం అనిపిస్తుంది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా, అంతే కదా. పైగా చిదంబర రహస్యం అనే మాట మొదటి నుంచి మనం అనేక వ్యవహారాల్లో ఏదైనా అంతు పట్టకపోతే చిదంబర రహస్యం అనడం ఒక అలవాటు మనకి. ఆఖరికి ఇప్పుడు రాజకీయంలో కూడా ఇది ఒక మరొక వాసన వచ్చింది దీనికి. కానీ ఇప్పుడు చెప్పబోయే చిదంబర రహస్యం అసలైన చిదంబర రహస్యం. ఇక నుంచి మనం చిదంబర రహస్యాన్ని మాట్లాడేటప్పుడు ఈ స్ఫురణ తెచ్చుకుంటే ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడు, ఈ శబ్దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ. రహస్యం కనుక తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇందరూ వచ్చారు. అసలు తెలుసుకోవలసింది అంత తేలిగ్గా తెలియనిది ఆయన రహస్యం చిదంబర రహస్యం. ఇక్కడ ఒక మాట అన్నాను, అసలు తెలుసుకోవలసినది అంత తేలిగ్గా తెలుసుకోలేనిదేదో అది చిదంబర రహస్యం. తెలుసుకోవలసింది గనకే కష్టపడైనా తెలుసుకోవాలి, తేలిక కాదు గనక కష్టపడడానికి సిద్ధపడండి. మీరు కష్టమంటే ఏమో అక్కర్లేదు, ప్రతిరోజు కొంత బరువిచ్చి మోస్తూ కూర్చోండి నేను చెప్పను. ఏకాగ్రత ఇక్కడ మీరు అదొక్కడి పెట్టగలిగితే చిదంబర రహస్యం అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ చిదంబర రహస్యం అనే పుస్తకం ఎవరు రాశారు, ఏమిటి, అదొక ప్రశ్న కదా. రామకథకి రామాయణం ఉంది, కృష్ణకథకి కృష్ణకథ ఉంది, శివకథకి శివపురాణం ఉంది, మరి చిదంబరానికి ఏమున్నది? చిదంబర రహస్యం అనే పేరుతో పుస్తకం లేకపోయినా చిదంబర రహస్యం గురించి చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో చాలా క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రాల్లో కొన్ని స్వయంభూ క్షేత్రాలుగా ఉన్నాయి, కొన్ని దేవతలు మొదలైన వారు ప్రతిష్ఠ చేసిన క్షేత్రములు, కొన్ని చక్రవర్తులు రాజులు మొదలైన వారు ప్రతిష్ఠ చేసి చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకున్నాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన ఇతిహాసం చరిత్ర ఉంటాయి. అదే స్వయంభూ క్షేత్రాలకైతే స్థల పురాణాలు అని ఉంటాయి. ఈ స్థల పురాణాలన్నీ కూడా ఋషులు రచించిన పురాణాల్లో కనబడవు, అది ఆ క్షేత్రానికే పరిమితం. సామాన్యులకి ఆ క్షేత్రంపై మరింత నిష్ఠ కలిగించడం కోసం మహాత్ములు వాటిలో ఉన్న రహస్యాలని కథల రూపాల్లో ఇస్తారు. ఎందుకంటే రహస్యాన్ని రహస్యంగా చెప్తే అందుకునే శక్తి అందరికీ ఉండదు, దాని కథల రూపంలో ఇచ్చి దాని ఫలితాన్ని వాళ్ళకి అందించాలని ఋషుల యొక్క తాపత్రయం. అందుకే కొన్ని క్షేత్ర పురాణాలు స్థల పురాణాలు అలా పుడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చిదంబరం ఒక క్షేత్ర పురాణమో స్థల పురాణమో మాత్రం కాదు. ఇది నిజంగా ఉపనిషద్ విద్య. నేను చెప్పబోతున్నది ఉపనిషద్ విద్యని అందించడం కోసం ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం మనకున్నాయి. అవన్నీ కూడా వేదముల్లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, ప్రామాణికమైన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. అంతేగాని కేవల స్థల పురాణం కాదు, వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల్లో చిదంబర క్షేత్రం గురించి ప్రత్యేకించి చెప్పారు. ఇది కాకుండా చిదంబరాన్ని ఆధారం చేసుకున్న గొప్ప సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినది, ఒక గొప్ప సంస్కృతి. భారతీయ సంస్కృతికి ఒక మూల కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రాల్లో చిదంబరం కూడా ఒకటి. భారతీయుల క్షేత్రం కేవలం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కృతికి పునాదులు భారతీయ క్షేత్రాలు. ఇది కూడా ఈ కోణంతో మీరు ఆలోచించండి. తిరుమల అనగానే ఒక అన్నమయ్య సంకీర్తనం, అలాగే కృష్ణదేవరాయల యొక్క చరిత్ర, ఇలాగ మనకి ఒకవైపు హిస్టరీ మరొకవైపు కల్చర్, ఇవన్నీ కూడా మన క్షేత్రాలను ఆధారం పెట్టుకుని ఉన్నాయి. కనుకనే హిందూ ధర్మాన్ని గాని క్షేత్రాన్ని గాని పక్కన పెడితే భారతీయ సంస్కృతి చరిత్ర కూడా కుప్పకూలిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు మన సంస్కృతికి మన చరిత్రకి కేంద్రములు మన యొక్క క్షేత్రాలు. ఈ కోణంతో చూడండి, భక్తి అవన్నీ ఉంచుదాం, ఈ కోణంతో ఆలోచించండి. అలాగే మనకి ప్రపంచ దేశాలన్నింటినీ కూడాను భారతీయ తత్వశాస్త్రం వైపు తిప్పినటువంటి మహానుభావుడు రమణ మహర్షి, ఆయన తలంచుకోగానే మళ్ళీ మరొక క్షేత్రం గుర్తుకొస్తుంది మనకు, అరుణాచలం. అసలు ఆయన వల్ల అరుణాచలానికి వచ్చిన ప్రసిద్ధి అంతా ఇంత కాదు, కానీ అరుణాచలం ఆయనతోనే ప్రారంభం కాలేదు. అరుణాచల శివుని వల్లనే ఆయన అంత తత్వజ్ఞాని అయి ప్రపంచానికి మార్గదర్శకుడై ఇది భారతీయ ధర్మము అని చూపించగలిగారు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు పర్యటించిన అనేక క్షేత్రములు మనకున్నాయి. అలాగే గురువాయూరప్పని తలంచుకుంటే నారాయణ భట్టాత్రి రచించే నారాయణీయం గుర్తుకొస్తున్నది. ఇలాగ అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య సృజనకి, నాట్యాలకి, కళలకి, అన్నిటికీ మన క్షేత్రాలు ఆధారమయ్యాయి. అలాగే చిదంబరాన్ని ఆధారం చేసుకుని ఒక అపారమైన శిల్పశాస్త్రం, సంగీత నాట్య సాహిత్య శాస్త్రములు అభివృద్ధి చెందాయి. ఇవి సంస్కృతంలోనే ఉన్నాయి, ఇంకొక వైపు తమిళ భాషలో చాలా ద్రవిడ భాషలో రచింపబడ్డ గ్రంథములు, ఋషితుల్యులైన వాళ్ళు ఋషులే రచించిన గ్రంథములు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా స్కాంద పురాణంలో చిదంబర మహాత్మ్యము అని ఒక పారాయణ గ్రంథం ఉన్నది. పారాయణ గ్రంథం అంటే దీన్ని కూడా అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మన సుందరకాండవి ఎలా పారాయణ చేస్తారు అలా పారాయణ చేస్తారట. దీన్ని గాని ఆ దీక్షగా గాని పారాయణ చేసినట్లయితే పరమేశ్వర పాద దర్శనం జరుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు. అయితే దానికి సంబంధించిన శ్రద్ధానిష్ట ఎలాగూ కావాలి. ఇది చిదంబర మహాత్మ్యమని స్కాందంలో చెప్తున్న ఒక ప్రధాన భాగం. ఇది కాకుండా సూత సంహిత అని ఒక గ్రంథం ఉన్నది. ఈ సూత సంహిత తాత్విక గ్రంథం, దర్శన శాస్త్రం. దీనికి ఎంత గొప్పతనం ఉందంటే ఆదిశంకర భగవత్పాద వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి ముందు ఈ సూత సంహితని 18 మార్లు పారాయణ చేశారట. 18 మార్లు పారాయణ చేస్తే ఆయనకు ఉపనిషత్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అనుభూతి కలిగింది. నేను ఇక్కడ అవేర్నెస్ నాలెడ్జు అనలేదు, ఎక్స్పీరియన్స్. ఆ జ్ఞానం ఆయన అనుభవంలోకి వచ్చింది. అది కాశీక్షేత్రంలో చేసేట పారాయణ సూత సంహితని. అంత గొప్పది సూత సంహిత అనేటువంటి గ్రంథం. మరి బ్రహ్మసూత్ర రచనకి శంకరులకే అంత గొప్ప జ్ఞానాన్ని చూపించినటువంటి అంత గ్రంథమే అని శంకరులు తర్వాత మళ్లీ అవతరించిన మరో శంకర భగవత్పాదుడు వంటి వారు, భారతీయ ఆయుర్దవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసిన మహానుభావుడు విద్యారణ్య స్వామి. చాలా మందికి తెలిసి ఉంటుంది, విద్యానగర ప్రతిష్టాపకులు, దానికి తోడు శృంగేరి జగద్గురు పరంపరల్లో 12వ పీఠాధిపతి ఆయన విద్యారణ్యులు వారు. హరిహర బుక్కరాయల్ని విద్యానగరంలో స్థాపించి విజయనగర సంస్థాపన చేసినటువంటి గొప్ప సన్యాసి యతీంద్రుడు. ఆయన వేదములకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకర భగవత్పాదులు రాస్తే వేదానికి భాష్యం రచించిన వారు విద్యారణ్యులు వారు. ఈ విద్యారణ్యులు వారు ఇప్పుడు నేను చెప్పిన సూత సంహితకు భాష్యం రాశారు. ఈ సూత సంహితలో కొన్ని అధ్యాయాలు చిదంబరం గురించి విస్తారంగా చెప్పారు. చిదంబర క్షేత్రంలో వాసము చేయడం, చిదంబర క్షేత్రంలో సాధన చేస్తే చిత్తము శుద్ధమై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని అద్వైత సిద్ధి పొందవచ్చు అనే విషయం సూత సంహితలు చెప్పబడినటువంటి గొప్ప రహస్యం. కనుకనే చిదంబరం ఒక క్షేత్ర మహాత్మ్యమే కాకుండా మనందరికీ పనికొచ్చే ఉపాసనాత్మకమైన ఉపనిషద్ విద్య అని ముందు తెలుసుకుని అది మనం గ్రహించుకోబోతున్నాం. ఈ సూత సంహిత మాత్రమే కాక ఇతరత్ర మరికొన్ని పురాణాలున్నాయి. ద్రవిడ భాషలో వచ్చినటువంటి గ్రంథములు చాలా ఉన్నాయి. అందులో మనకి వైష్ణవుల్లో ఆళ్వారులు ఎలాగైతే తమిళ భాషలో ఉన్నారో అలాగే 64 నాయన్మార్లు శైవంలో ఉన్నారు, మహామహాభక్తులు. వాళ్ళు రచించినటువంటి గ్రంథములు చాలా విస్తారం, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయండి, సామాన్యం కాదు. అయితే మన దురదృష్టవశాత్తు వాటి వ్యాప్తి మనం పెద్దగా తెలుసుకోలేకపోయాం. పైగా వైష్ణవం మన ఇతర రాష్ట్రాలకు వ్యాపించి ప్రచారం పట్టినట్టుగా అక్కడున్న ఆది శైవ సిద్ధాంతం ప్రచారం చేయలేదు. అవి కేవలం భక్తి మార్గంలో మాత్రమే నిలిచిపోయే, ప్రచార మార్గానికి రాలేదు. కానీ వాటిలో ఉన్నవి తెలుసుకుంటే ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. మహామహాభక్తులు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు రచించినటువంటి గ్రంథముల్లో తేవారం, తిరువాచకం ఇత్యాది గ్రంథములు చాలా ఉన్నాయి. ఈ తిరువాచకం అనే గ్రంథంలో నటరాజస్వామికి సంబంధించినటువంటి, చిదంబరానికి సంబంధించిన తాత్విక రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరానికి చిదంబరానికి ఉన్న అనుబంధం ఏమిటి, ఆ నటరాజస్వామిని మనలో ఎక్కడ చూడవచ్చు, అది నేను చెప్పదలుచుకున్నది. మొదటి రోజే అవన్నీ చెప్తే కష్టం కనుక నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి మనలో నటరాజుని చూపించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత నటరాజస్వామి దయ కనబడాలి నటరాజు మనకి. మనలో చిదంబరాన్ని మనం చూడగలగాలి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని మహానుభావుడు అన్నాడే కృష్ణ పరమాత్మ. ఈ శరీరమే క్షేత్రం. భారతీయ క్షేత్రములన్నీ కూడా నీ శరీరాన్ని క్షేత్రంగా తెలుసుకునే చెయ్యడం కోసం వచ్చాయి. క్షేత్రం అంటే కేవలం పొలం అనే అర్థం తీసుకోవద్దు. దేవత ఉన్న చోటుని క్షేత్రం అంటాం కదా వ్యవహారం. మరి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నప్పుడు ఈ శరీరం దేవతాత్మకం అనే భావం కలగాలి. దీనికి మనకి ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు ఏమనంటే, దేవానాం దేవాయతనం అన్నాడు. ఇక్కడ దేవతలుండడానికి చోటు ఈ శరీరం, అందుకే దేహో దేవాలయ ప్రోక్త అనే మాట ఎలాగో ఉన్నది. బయట ఎన్ని క్షేత్రాలున్నాయో ఇక్కడ అన్ని క్షేత్రాలున్నాయి. ఇది పెద్ద రహస్య విద్య. ఏవైతే శాస్త్ర ప్రసిద్ధ క్షేత్రములు మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఆ సేతు సీతాచలం, ఏ క్షేత్రములైతే ఉన్నాయో ఆ క్షేత్రములన్నీ మన శరీరంలో వివిధ స్థలముల ఎందున్నాయి. నేను మీ కాశీఖండం చెప్పినప్పుడు కొంతమేర చెప్పానని నాకు గుర్తు. నాకేనా గుర్తు? మీకు గుర్తు బాగా, మీరు మర్చిపోరు. అప్పుడు అనేక క్షేత్రములు మన శరీరంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అలా పరిశీలన చేస్తే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ సాధన చేయడం వల్ల మన శరీరంలో ఏ యోగ కేంద్రం స్పందించి అక్కడున్న దివ్యత్వాన్ని పొందవచ్చు అనేది ఒక రహస్యం. అందుకే బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం అనేటువంటిది మనం క్షేత్ర ఉపాసనలో చూస్తున్నాం. క్షేత్ర యాత్ర వేరు, క్షేత్ర ఉపాసన వేరు. క్షేత్రాన్ని మనం ఉపాసనాపరంగా యాత్ర చేసినప్పుడే ఆ క్షేత్రంలో ఉన్న దేవతల్ని మనలో సిద్ధింపజేసుకుని మనకు భగవంతునిచ్చిన జన్మని చరితార్థం చేసుకుని కైవల్యాన్ని పొందడానికి సోపానాలు వేసుకోగలం. అందుకు మనందరం కూడా భావ చిదంబర యాత్ర చేయబోతున్నాం. భావ చిదంబర యాత్ర లేదా భావ చిదంబర ఉపాసన మీరు ఆలోచించుకోండి. ఒక్క మాట సూచనగా చెప్తాను, ఉపాసనలకి విద్యలు అని పేరుంది, ఉపాసనలకి విద్యలు అని పేరుంది. ఈ విద్యలు తంత్రశాస్త్రాల్లో చాలా ఉన్నాయి, శ్రీ విద్య, ఈ విద్య, ఈ పేర్లున్నాయి. కానీ ఉపనిషత్తుల్లో కొన్ని విద్యలు ఉన్నాయండి. మనం అనుకుంటే ఉపనిషత్తులు ఉపాసనలకు వ్యతిరేకమని, కానీ ఉపాసన లేనివాడు ఉపనిషత్తును కూడా తెలుసుకోలేడు. అందుకే అనేక ఉపాసనాత్మకమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు మనం అనుకునే 10 ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉపాసనల పేర్లున్నాయి. దహర విద్య, మధు విద్య, అక్షి విద్య, ఇలాంటి విద్యల పేర్లు కొన్ని కనబడతాయి. ఇందులో దహర విద్య అని ఒక విద్య ఉన్నది. ఈ దహర విద్యా స్వరూపమే చిదంబర రహస్యం. ఈ దహర విద్య మాటే శ్రీ విద్య, మరొకటి కాదు. కనుక దహర విద్య, శ్రీ విద్య, చిదంబరం, ఈ మూడు ఒక్కటే. ఇది హృదయంలో పెట్టుకుని, ఈ దృష్టిలో పెట్టుకుని మీరు వినడం మొదలు పెడితే ఈ చిదంబర నటరాజ మహాత్మ్యాన్ని ఆ దహర విద్యకే చిదంబర రహస్యం అని తెలుస్తుంది. ఈ దహరము అనే మాటే మీరు లలితా శాస్త్రంలో చదువుకుంటున్న దహర ఆకాశ రూపిణి. దహర ఆకాశ రూపిణి, ఆకాశానికి అంబరము అని పేరు కదా, చిదంబర రహస్యం, అదే దహర ఆకాశ రూపిణి విద్య. ఏది మనం సౌందర్య దగ్గరలో చెప్పుకున్నామో అదే ఇప్పుడు చిదంబర రహస్యంలో చెప్పుకోబోతున్నాం. ఆ దహర విద్యా స్వరూపమే అదే రామం, అదే కృష్ణ. ఏదైనా ఆ దహర విద్యయే అది. ఈ దహర విద్య ఉపనిషత్తులు ప్రవచించాయి. ఆ దహర విద్యని సామాన్యులకు కూడా తెలుసుకురావడం కోసం రకరకాల కథారూపంలో మనకి తెలియజేశారు. ఇక క్షేత్రముల గురించి అంటే చిదంబర క్షేత్రం మనకి దక్షిణాపథంలో తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఈ చిదంబరం ప్రక్కన అనేక క్షేత్రములున్నాయి, వైదీశ్వరం, సీర్కాళి, కడలూరు ఇత్యాది క్షేత్రములు. ఇవన్నీ కూడా మహర్షులు నడయాడినటువంటి మహిమాన్వితమైన స్థలములు. మొత్తం అనేక స్వయంభూ శివక్షేత్రములన్నీ ఆ ప్రక్కన ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు, సరిగ్గా మొన్నటి వరకు ఆ మహాక్షేత్రాల్లో సంచరించి వచ్చే భాగ్యం లభించింది. ఆ గాలి, ఆ నీరు, ఆ తిండి ఇప్పుడు నా శరీరంలో శక్తిగా ఉన్నాగా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అందుకు చెప్తున్నది ఏంటంటే, తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారి ఊరిలో 5 రోజుల పాటు త్యాగరాజస్వామి వారి గురించి ఉపన్యసించే భాగ్యం నాకు లభించింది. ఇంకా సంగీతము, పాటలు ఇవేమీలో, ప్రవచనమే త్యాగరాజస్వామి మీద. త్యాగరాజస్వామి వారి ఆయన నివసించిన ఇంటి ఎదురు ఇంట్లో ఉపన్యాసం చెప్పుకుని ఆయన ఇంట్లో తిరిగే భాగ్యం లభించింది నాకు. అలాగే త్యాగరాజు పుట్టినటువంటి తిరువారూరు క్షేత్రం కమలాపురం అని చెప్పబడుతూ అక్కడ కమలాంబిక అని అమ్మవారు, నీలోత్పలాంబ అనే అమ్మవారు, త్యాగరాజేశ్వరుడని స్వయంభూ క్షేత్రం ఉన్నది. అక్కడ కమలాంబ మీద ముత్తుస్వామి దీక్షితులు వారు నవావరణ కృతులు రచించారు, నీలోత్పలాంబ మీద కూడా రచించారు. ఆ తల్లుల్ని కూడా దర్శించుకున్నాం. అక్కడున్నవాడు త్యాగరాజేశ్వరుడు, ఆయన పేరే పెట్టుకున్నారు మన స్వామివారికి. తిరువయ్యార్, ఇది పంచనద క్షేత్రం, తిరువయ్యారు అని చెప్పబడుతున్నది. పంచనద క్షేత్రం, పంచనదీశ పాహిమాం అని విరహర రాగంలో త్యాగరాజస్వామి కీర్తన చేశారు. ఈ పంచనదీశ్వర క్షేత్రంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు ఉన్నారు. ఇలాగ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీటికి సమీపంలో కొంత దూరంలోనే చిదంబర క్షేత్రం కూడా ఉన్నది. వీటన్నిటికో అనుబంధం ఉన్నది. ఇందాక చెప్పిన తిరువారూరుకి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అదేవిధంగా ఈ చిదంబరానికి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అది అక్కడ సాధన చేస్తే తెలుస్తుంది, సాధనా దృష్టితో యాత్ర చేస్తే తెలుస్తుంది. మొత్తానికి ఎన్నో అద్భుతమైన మర్మములున్నాయి చిదంబర క్షేత్రంలో. ఇలాంటి చిదంబర క్షేత్రాన్ని ఆధారం చేసుకు పుట్టిన సాహిత్యం విస్తారమని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఇప్పటి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉమాపతి అనబడేటువంటి ఒక మహాశివభక్తుడు. ఈయన ఎంత శివభక్తుడంటే, ఈయన శివాచార్యుల్లో ఒకడు. ఈ శివాచార్యుల్లో ఒకడిని చాలా గౌరవంగా పల్లకీలో తీసుకువెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఆ త్రోవలో జ్ఞాన సంబంధులు కూర్చుని ఉన్నారు. ఆయన చిన్నపిల్లవాడు, మహాశివభక్తుడు. ఈయనేమో పల్లకీలో వెళ్తున్నాడు. ఈయన పదవి ఉంది, పదవి ఉండగానే మరొకటి ఉంటుంది, ఏమిటండి, అహంకారం, అది ఒకటి ఉంటుంది కదా. ఆ వెళుతూ ఉంటే ఒక జీవం లేని వ్యక్తి నిర్జీవమైన వృక్షంలో ఉన్నాడు అని ఒక మాట అన్నట్ట యోగి. ఆ మాట ఇతరుకు తగిలి అహంకారం అణగి ఆయనకి దాసుడయ్యాడు. ఈ మహానుభావుడు ఒక ఇంటికి భిక్షాటనకు వచ్చి యోగిగా భిక్ష అడిగినప్పుడు వాళ్ళు గంజి పోస్తే ప్రేమగా తాగుతున్నట్ట. ఇంత అహంకారం ఉన్నతని వెంటనే అహంకారం వదిలిపెట్టి ఈయన మోచేతి నుండి కిందకు పడుతున్న గంజిని తాగట్టి ఈయన. చూడండి అక్కడ ఎప్పుడైతే ఎంగిలి గంజి తాగాడో ఇంక ఈయన అర్చనకు అనర్హుడు అని చెప్పి ఆయన మిగిలిన ఆచార్యులందరూ పంపించి వేశారట. ఎవరిని? ఉమాపతిని. సరే పంపించి వేస్తే వేశారు గాని ఒక మహాభక్తుడి చేతి నుండి వచ్చినటువంటి గంజి తాగాను, దాని విలువ వాళ్ళకేం తెలుసులే అని ఆయన ఊరికి వెలుపల ఒక చిన్న కుటీరం వేసుకుని పంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చున్నట్ట. ఈ లోపల ఆచార్యులు వచ్చి ఈ శివాలయం తలుపులు తెరిచారు. నటరాజు విగ్రహం లేదు. ఆశ్చర్యపోయారు, ఏమయ్యాడయ్యా అని. అప్పుడు ఆయన చెప్పెట్ట, నేను ఉమాపతి హృదయంలో కూర్చున్నాను, వెళ్ళి అక్కడని చెప్పట్టండి. మీరందరూ పంపించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఆయన ఉమాపతి. తర్వాత ఆయన ప్రార్థన మేరకు మళ్ళీ శివుడు ఆలయంలోకి వచ్చాడని ఒక చారిత్రకమైనటువంటి భక్తుల గాథల్లో ఇది కనబడుతుంది. ఈ ఉమాపతి ఈ నటరాజ తత్వాన్ని ఆపోసన పట్టి ఆ మహానుభావుడు, ఇది ఆపోసన అనే మాట కూడా సరిపోదు, దర్శనం అనాలి. దర్శనం పొంది ఈ చిదంబర నటరాజస్వామి మీద 313 శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు. నిజానికి అది ద్రాక్షాపాక, నారికేళ్ల పాకాలు, అన్ని పాకాలు ఉన్నాయి అందులో. మనకి ఎలాగైతే సౌందర్య లహరి, శివానంద లహరి ఉన్నాయో అలా ఉంటుందండి అది. 313 శ్లోకాలు రసరమ్యంగా ఉంటాయి, పరమ మాధుర్యం. అదొకటి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. 313 శ్లోకాలు, ప్రతి శ్లోకం చివర కుంచితాంఘ్రిం భజేహం అనే మకుటం వస్తుంది. కుంచితాంఘ్రిం భజేహం, కుంచిత అంఘ్రి అంటే కర్వ్డ్ ఫుట్ అని ఇంగ్లీష్ లో దాన్ని అంటారు. ఇంగ్లీష్ లో అంటాను ఎందుకు చెప్పిన తర్వాత చెప్తాను మీకు. కుంచితాంఘ్రి అంటే ఎడంపాదాన్ని ఎత్తుతాడు నటరాజు. ఆ ఎత్తిన ఎడంపాదం కొంచెం ముందుకు తెచ్చి ఇలా వంచుతాడు కాస్త. ఈ కుంచిత అనేది డాన్స్ లో టెర్మినాలజీ. అది ఆ పాదాన్ని ఎలా అంత అందంగా ఉంచాలి, ఆ ఉంచే తీరు ఒకటి ఉంది. ఆ తీరు ఆయనకే తెలిసి అంత అందంగా ఉంచుతాడ పద్మం లాంటి మెత్తని పాదం. ఆ పాదం దర్శనం అవడమే మహాకష్టం. ఇందాక చెప్పిన చిదంబర మహాత్మ్య పారాయణ చేస్తే ఆ పాదం కనబడుతుంది. ఆ పాదానుకున్న ప్రత్యేకత మీకు నెమ్మది నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది. ఆ పాదం మీద రచించాడు ఇతను కుంచితాంగ్రిం భజేహం అని 313 శ్లోకాలు. చిత్రం ఏంటంటే మన గట్టి విషయాలు చెప్తే అర్థం కావు, ఆవలింతలు వస్తాయి, నిద్రలు వస్తాయి. ఏది ఈ చిదంబర క్షేత్రం ఉన్న భారతదేశంలో పుట్టిన మనం. కానీ ఈ కుంచితాంగ్రిం భజేహం పుస్తకం గురించి నాకు తెలిసి తెలియడానికి కారణం డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక విదేశస్థుడు తెలుసుకో. డేవిడ్ స్మిత్ అనే ఆయన చిదంబరం నటరాజు మీద రీసెర్చ్ చేసాడండి, ఫారినర్. ఆయన ఈ కుంచితాంఘ్రిం భజేయుగం శ్లోకాలకి అద్భుతంగా ఇంగ్లీష్ లో కామెంటరీ రాశాడు. ఒరిజినల్ టెస్ట్ దొరకలేదు కానీ ఆయన కామెంటరీ రాసినప్పుడు ఇచ్చిన కోట్ చేసిన శ్లోకాలు దొరికాయి నాకు. కనుకనే మన భారతీయ దైవం గురించి మనకు పరిచయం చేసిన ఆ విదేశస్థుడికి ముందు కృతజ్ఞతలు చెప్పుకుందాం. దీన్ని బట్టి మన నిద్రావస్థ నుంచి ఎంత జాగృతి చెందాలో కూడా తెలుస్తుంది. ఇలాగే నటరాజ తత్వంపై పాశ్చాత్యులు చాలా పరిశోధనలు చేశారు. నేను మీకు శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ కొంచెం చెప్పాను, అది కూడా నాకు గుర్తు. దాన్ని కూడా నేను మీకు స్మరిస్తాను మధ్యలో. మరొకసారి చెప్పుకున్నది మనం తప్పేం లేదు. దీనికి రిలేటెడ్ కనుక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ డేవిడ్ స్మిత్ చాలా విశేషాలు రాశాడు. అంతకు ముందే మనకి డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా అనే అతను, కెనెత్ ఫోర్డ్ అనే అతను నటరాజ తత్వం మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన విషయాలు రాశారు. ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషాలు, చాలా చాలా. ఇప్పటికీ కూడాను పాశ్చాత్య దేశాల్లో నటరాజ తత్వంపై చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు కనిపిస్తారు. అసలు ఇక్కడ మీరు పెట్టారు నటరాజ విగ్రహం. ఈ నటరాజ విగ్రహం చిదంబరం నటరాజ విగ్రహమే, అది ప్రధానం. ఈ నటరాజ విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు తెలిస్తే ఇంకా మీరు కూడా ఇంట్లో దేవుడి గదిలో నటరాజ విగ్రహం పెట్టుకు తీరతారు. దానికి ప్రశస్తి అటువంటిది. ఈ కుంచితాంగ్రిం భజేహం అనే స్తోత్రంలో నటరాజు గురించి చాలా చాలా విశేషాలు, చిదంబర రహస్యాలు చెప్పాడు ఆయన. ఇలా మీకు ఇటు పురాణము, ఇటు ఇంతమంది రచించిన గ్రంథాలు, ఇతరత్రా వచ్చినటువంటి సాహిత్యాల్లో, సంగీతాల్లో వచ్చే రచనలు, ఇవన్నీ కలబోసి తయారు చేసినటువంటి ఒక రసం నేను మీకు పంచబోతున్నాను. అందుకని ఏదో ఒక పుస్తకం తీసుకుని కాదు. కనుకనే ఇవన్నీ వెతకడం, సమకూర్చడం, ఈ శ్రమంతా నేను పడతా. విని ఆస్వాదించి ఆనందించే శ్రమ మీరు పడండి. మొత్తం ఇది రెండు శ్రమ కాదు, సాధన. ఈ రెండు శివోపాసన అవుతాయి. కనుకనే మనం చిదంబర రహస్యాన్ని ఇన్ని గ్రంథాల ఆధారంగా తీసుకుంటున్నాం. ప్రధానంగా పారాయణ యోగ్యమైన గ్రంథం ఏదైతే చెప్పుకున్నామో దాన్నే వ్యాసపీఠం మీద పెట్టుకుని పారాయణ క్రమంలో చెప్పుకుని శ్రవణం చేసిన దాని ఫలితం కూడా అందరూ పొందాలి గనక. అటువైపు సంప్రదాయమైన పారాయణ పద్ధతి పెట్టుకుంటూ ఇవన్నీ కలబోసుకుంటూ దీన్ని శ్రద్ధగా విన్నవారికి సంపూర్ణమైన నటరాజు అనుగ్రహం లభించేటటువంటి విధంగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత పలికించేవాడు ఆ పరమేశ్వరుడే. ఆయనకు నమస్కారం చేస్తూ శ్రీకారం చుట్టుకుని వెళుతూ ఉన్నాం. ఇక్కడ చిదంబర క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు పంచభూతలింగ క్షేత్రములు అని భారతదేశంలో ప్రసిద్ధిగా ఉన్నాయి. జ్యోతిర్లింగాలు 12 మనకు తెలుసు. పంచారామ క్షేత్రములైన ఆంధ్రదేశంలో ఉన్నవి మనకు తెలుసు. పంచభూతలింగములు అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పబడుతూ ఉన్నవి. ఇవి ద్రవిడ దేశంలో ఉన్నాయి. ఒకటి మన ఆంధ్రదేశంలో కలిసింది. అయితే ద్రవిడము ఆంధ్రము అనేది తర్వాత మనం విభజించుకున్న రాష్ట్ర విభజనలే తప్ప భారతీయ సంస్కృతి అంతా కూడా భాషాభేదాలు ఎలా ఉన్నా అంతా ఒకటి. ఆసేతు సీతాచలం ఒక్కటే. ఎందుకంటే ద్వాద జ్యోతిర్లింగ యాత్ర చేసేటప్పుడు మనం ఇక్కడి నుంచి రామేశ్వరం మొదలుకుని కేదారం వరకు అంతా మనదనుకునే తిరుగుతున్నాం. అలాగే పంచభూతలింగ క్షేత్రాలకి మన వ్యాసప్రోక్త పురాణాల్లోనే వీటి యొక్క ప్రస్తావన ఉన్నది. ముఖ్యంగా కాంచీక్షేత్రంలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి పృథ్వీ సంబంధమైన మూలాధార చక్రస్థానం మరుగుడు కూడా ఉన్నది. ఇది కేవలం పృథ్వీతత్రముగా ఉండడమే కాకుండా తిరువారూరు కమలాపురం అని చెప్పబోతున్నాం. అది మూలాధార క్షేత్రంగా చెప్పబడుతున్నది. అలాగే కాంచీక్షేత్రం కూడా పృథ్వీలింగంగా ప్రస్తావన చేయబడుతున్నది. ఇక జలలింగం అనేటువంటిది తిరుచునాపల్లి దగ్గర జంబుకేశ్వర క్షేత్రం అని చాలా ప్రసిద్ధి. అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరీ దేవి పేరుతో ఉన్నది. అది జలలింగం అని చెప్పబడుతున్నది. ఇక అగ్నిలింగం అంటే అరుణాచలం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలము. ఇక ఆకాశలింగము చిదంబరం, వాయులింగము శ్రీకాళహస్తి. ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే మూలాధారం నుంచి విశుద్ధం వరకు వచ్చేసారు. పంచభూతలింగములకి పంచచక్రాలకి సంబంధం ఉన్నది. మన శరీరంలో కూడాను 5 చక్రములు 5 తత్వములకి హెడ్ ఆఫీస్. నేను మీకు సౌందర్య లహరి చెప్పినప్పుడు చెప్పాను ఈ విషయం. మీకు మన శరీరంలో పృథ్వీతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు మూలాధారం, జలతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు స్వాధిష్టానం. కనుక ఆయా చక్రములు ఉన్నటువంటి దేవతను ఎలా చూడాలి అనేటువంటి మూలాధారాంబుజారూఢ ఇత్యాది శ్లోకముల్లో మనకు చెప్పారు. ఈ స్థలములే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచభూతలింగ క్షేత్రాలు. ఇప్పుడు బాహ్యము భావము కలుపుకోండి, మీకే తెలిసిపోతుంది. ఇక జ్యోతిర్లింగ క్షేత్రములు ఎక్కడుంటాయంటే భూమధ్య క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలు ప్రధానంగా చెప్పుకున్నా. 12 జ్యోతిర్లింగాలకి రాజు లాంటిది ఒకటి ఉంది, కాశీ. అది మన యొక్క వారణాసి భూమధ్య క్షేత్రం. ఇక సహస్రారం పైనున్నది, దీనికి కైలాసం అని పేరు, మహాకైలాసం. చూసారా, పంచభూతలింగాలు ఇక్కడ వరకు వస్తే, జ్యోతిర్లింగం ఇక్కడికి వస్తే, పైనున్న కైలాసం ఇక్కడికి వచ్చింది. మొత్తం శివక్షేత్రం అంతా మన శరీరంలోనూ ఉంది. ఇప్పుడు మన శరీరం ఈ చక్రాలు దాటుతూ వెళితే శివక్షేత్ర యాత్ర చేసినట్లు అవునా కాదా చెప్పండి. ఇలాగ బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో హృదయస్థానం ఏదైతే ఉన్నదో ఆ హృదయస్థానమే దహరాకాశం ఉన్న చోటు హృదయస్థానం. అది 12 రేకుల 12 దళాల మహాచక్రం. అది ఆ దహరాకాశంలో ప్రకాశించేటువంటి సూర్యభగవానుడి తత్వంలాగా అది ద్వాదశ కళలతో ఉంటుంది. ద్వాదశ ఆదిత్యం వలె ఆ ప్రధానమైన ఆ తత్వమే దహరాకాశ మధ్యంలో ఉన్నది చిదంబరం, మన శరీరంలో చిదంబరం. మీ శరీరానికి హృదయం అనేది ఎలాంటి చిదంబరమో ఈ సమస్త భూమండలానికి గుండె వంటిది, హృదయం వంటిది చిదంబరం. ఇది తీసుకోవాల్సింది. కనుక హృదయస్థానం సమస్త భూమండలానికి హృదయస్థానం వంటిది చిదంబరం. పరం పుమాంసం నిహితం గుహాయాం అని మనకి ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. గుహాయాం హృదయమనందున్న పరమాత్మని ధ్యానించు, హృదయంలో ధ్యానించు. ఈ హృదయం హృదయం అనే మాట మనం వాడుతుంటాం. యోగి హృద్యానగమ్యం అని హృత్ అనే మాట ఉన్నది కదా, హృదయం హృదయస్థానం. కనుకనే పరమాత్మని ధ్యానించవలసిన చోటేది, ఆయన చోటు. ఆయన చోటులోనే ఆయన ధ్యానించాలి. ఆయన ప్రధానమైన చోటు హృదయం.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.

0: ప్రియపాతిగ్గేహవామహే నిధీనాన్ త్వా నిధిపతిగ్గేహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమా త్వమాజాసి గర్భధం తా ఉభౌ చతురపదః సంప్రసారయావ స్వర్గే లోకే ప్రోర్ణ్వాథాం వృషా వాజీరేతో ధారేతో దధాతు
1: ఉత్సక్త్యా అవాగుదంధేహి సమంజించారయా వృషన్
0: యస్త్రీణాన్ జీవ భోజానః యకా సకౌషా కుంతికాః లగితి వంచాతి ఆహంతి గభే పశో నిగల్గలీతి ధారాకా యకో సకౌషా కుంతక ఆహ లగితి వంచాతి వివక్షత ఇవ తే ముఖమధ్వర్యో మానస్త్వమభిభాషథాః మాతా చాతే పితా చతేగ్రం వృక్షస్యారోహతః ప్రతీలామీతి తే పితా గభే ముష్టిమాతజ్ఞే సయతే మాతా చాతే పితా చతేగ్రే వృక్షస్య క్రీళతః వివక్షత ఇవ తే ముఖం బ్రహ్మన్మాత్వం వాదో బహు ఊర్ధ్వామే నాముచ్రాపయ గిరౌ భారజ్ఞే హరన్నివ అథాస్యై మధ్యా మేధతాగ్ఞే శీతే వాతే పునన్నీవ ఊర్ధ్వమే నముచ్రాయతాద్గిరౌ భారజ్ఞే హరన్నివ అథాస్య మధ్యా మేజతు శీతే వాతే పునన్నీవ యదస్యా అగ్నిహుభేద్యా క్రుధు స్థూల ముపాతా సతే ముష్కా ఇదస్యా ఏజతో గోషఫేష కులా ఈవ యద్దేవాసో లలామాగుం ప్రవిష్టీమి నమావీషుః సత్నాదే దిశ్యతే నారీ సత్యస్యాక్షి భువో యథా యద్ధారినో యవమత్తిన పుష్టం పశుమన్యాతే శూద్రాయదర్యాజారానపోషాయధనాయతి యద్ధారినో యవమత్తిన పుష్టం బహుమన్యాతే శూద్రో యదర్యాయైజారో నపోషమనుమన్యతే దధిక్రావణో అకారిషన్ జిష్ణోరశ్వస్య వాజినాః సురభినో ముఖాకరత్ ప్రణాయోగ్యశితారిషతే గాయత్రీ త్రిష్టుబ్ జగత్యనుష్టుబ్ పంక్త్యా సహ బృహత్యుష్ణిహా కకుప్సూచీభిః శమ్యందుత్వా ద్విపదాయాశ్చతుష్పదాస్త్రిపదాయాశ్చ షట్పాదాః విచ్ఛందాయాశ్చ సచ్ఛందాః సూచీభిః శమ్యందుత్వా
1: మహానామ్న్యోరేవత్యో విశ్వా ఆశాః ప్రభూవారీః
0: మైఘీర్విద్యుతో వాచః సూచీభిః శమ్యందుత్వా నార్యస్తే పత్న్యో లోమవిచిన్వన్తు మనీషయా దేవానాం పత్న్యో దిశః సూచీభిః శమ్యందుత్వా రజతా హరిణీ సీసాయుజో యుజ్యంతే కర్మాభిః అశ్వస్య వాజినస్త్వచి సిమాశ్శమ్యంతు శమ్యంతీః குவிதங்கயவமந்தோயவஞ்சித்யதாதாந்த்யானு பூர்வம் வியூய இஹேஹைஷாங்க்ருணுஹி போஜானானி யே பர்ஹிஷோ நமா உக்தின்ன ஜக்முஹு கஸ்த்வாச்யாதிகஸ்த்வாவிஷாஸ்திகஸ்திகாத்ராணி சம்யதி கஓதேஷமிதா கவிஹி ரிதவஸ்தருதுதா பர்வாஷமிதாரோ விஷாசது சம்வத்சரஸ்ய தேஜாசாஷமீபிஷ் சம்யந்துத்வா அர்த்தமாசாஃ பருக்ஞேஷிதே மாஸா ஆச்யந்து ஷம்யந்தஹ அஹோராத்ராணி மருதோ விலிஷ்டக்ஞே சோதயந்துதே தைவ்யா அத்வர்யவஸ்த்வாச்யந்து விசாஷாஸது ாணி பர்வசஸ்தேசி மாஹ் க்ருண்வந்து ஷம்யந்தீ த்யௌஸ்தே பிருத்திவ்யந்தரிக்ஷம் வாயுஷ்சித்ரம் ப்ரூணாது தே சூர்யஸ்தே நக்ஷத்ரைஸ் ஸஹ லோகம் க்ருணோது சாதுயா சந்தே பரேப்யோ காத்ரேப்யஃ ஷமஸ்த்வவாரேப்யஃ ஷமஸ்தப்யோ மஜ்ஜப்யஃ ஷம்வஸ்து தன்வைதவ கஸ்வீதே காகீசாரதிக உஸ்விஜ்ஜாயதே புனாஹ கிக்ஸ்விதிமஸ்யாபேஷஜங்கிம் வாவபானம் மஹதே சூர்யா ஏகாகீ சாரதி சந்திரமா ஜாயதே புனாஹ அக்னிர் ஹிமஸ்யாபேஷஜம் பூமிராவபானம் மஹதே கிக்ஸ்வித் சூர்யா சமந்த்யோதிஹ் கிக்ஸா முத்ரசாமக்னேசராஹ கிக்ஸ்வித் பிருத்திவ்யை வர்ஷீயஃ கஸ்ய மாத்ரா ந வித்யதே
1: ப்ரஹ்ம சூர்யா சமஞ்ஜ்யோதிர்த்யௌஃ சாமுத்ரசாமக்ஞேசராஹ
0: இந்திரஃ பிருத்திவ்யை வர்ஷீயாங்கோஸ்து மாத்ரா ந வித்யதே ருச்சாமித்வாசிதயே தேவசகயதித்வமத்ர மனாசா ஜகந்த ஏஷு விஷ்ணுஸ்த்ரிஷு பதேஷ்வேஷ்டஸ்தேஷு விஷ்வம் புவன மாவீவேஷா அபிதேஷு த்ரிஷு பதேஷ்வஸ்மி ஏஷு விஷ்வம் புவன மா விவேஷ சத்யஃ பர்யேமி பிருத்திவீ முதத்யாமே கேனாங்கேன திவோ அஸ்ய பிருஷ்டம் கேஷ்வந்தஃ புருஷ ஆவிவேஷ கான்யந்தஃ புருஷே அர்ப்பீதானி ஏதப்ரம்ஹன்னு பாவல்ஹாமசி கிக்ஸ்வின்னஃ ப்ரதிவோசாஸ்யத்ர
1: பஞ்சஸ்வந்தஃ புருஷ ஆவிவேஷதான்யந்தஃ புருஷே

ప్రియంధామరాత్మోత్తదత్మనేహేవైతేన ప్రియంధామరాత్మోత్ దాముకమేనం ప్రియం భవతి వత్సప్రియం వైభాలంధనమృషయోత్యంతానిది స ఏతత్ సూక్తమపశ్యత్తేనాభివాద మపజయత్తేనాపజతిమగచ్చత్ తదవిందత్ తమేవైతేనాపజయత్యాపజతమేవ గచ్చతి ద్వాదశభిర్వతిష్ఠతే ద్వాదశ మాసాః సంవత్సరస్కం వత్సరమేవావరుంధే తిష్ఠుభో భవంతీంద్రియస్యావరత్యా అన్యేత్యప్రక్రామయత్యన్యేత్యుపతిష్ఠతే యోగక్షేమం వా ఏతత్ అజానాహాందాధారతస్మాద్యాయావరా అన్యాః ప్రజాక్షేమ్యా అన్యాథైతత్ తక్రామ్యోపతిష్ఠతే తస్మాద్యాయావరః క్షేమ్యమమిప్రజాది తస్మాద్యాయావరస్య క్షేమ్యోన్నం బభూవ యత్రోహిష్యమాన సద్యామజే ప్రజక్రమాద్విదతిష్టతి యోగక్షేమం వా ఏతద్యజమానో భ్రాతృవ్యస్య వృంకా ఉత్పాదిష్టే దేవా ఇది విశ్వేహీ ఈదం

ఉభయైనం భజవో విదంజానతే చతస్ర ప్రాచీస్తాదయతి చత్వారి వై ఛంద.

ఏతాభిరగచ్చేత ఉపదీయంతే దిశాంధృత్యై పశవో వా ఇష్టకాగారవత్యం వై పశవో నోపతిష్టంతే సమీచీ పురస్తాదుభయత దే సమీచీ పశ్చాదుభయత ఏవాస్మై సమీచ పశూనుపద

అక్షం బ్రహ్మ్యదావయశ్శన్వితే కృత్వోషద్వారతవృతురేవృశతి ఇత్తమప్యావర్తయంతి కృషత్యేషా హి దేవానామృతతో అముష్యవాత్ ఏతదాదిత్యశ్యావృతమనుపర్యావర్తంతే శిశిరస్య స్వస్తీపాః సంపాదయతి త్రివృద్ధాగ్నిర్ద్వాదశ సంవత్సరం వాదగ్నిర్మాతిదక్షతీతి యత్ త్రిశత్యశ్యా వా ఏతత్ త్రిగుణం క్రియతే.

ఆత్మనాద్రవ్యేణ గచ్చత్యష్టం పురస్తాన్నయం విరక్షతామపాత్రామండియైవైనం దాత్రవ్యస్తద్రం సంవజ్రేణాభివహంతి ప్రాంచం ప్రక్రామయంతి యైవైనం దాత్రవ్యోతీవం వజ్రేణ ప్రణదతే సత్యం చ అప్జాతీయైవైనం దాత్రవ్యో ృతం వజ్రేణ ప్రణదతే తద్భ్రాతృవ్యేష వినోద కృష్ణోత్వం ప్రావిశత్సరే తదగచ్చత్ర మృగసభో యదశ్వాక్రామయంతిదేవాత్రాగ్నేర్నత్తంధ్యావరత్యై తపోయో నిరతి.

దక్షిణ దత్తాదయ నిరక్షసామపాత్తే జగస్య గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధా ఔదుంబరేముత్తరతస్తాదయదిత్తత్నః పూర్ణామూర్ధ్వా ఔదుంబరోన్నంధ్యో ఏ వాసన్నాదదాది

ప్రాణానస్య మోహయతి ప్రమాయకో భవతి మూర్ఖం వదేభిః సాధయతి మూర్ఖం యోసానీతి త్రివృత్వతిం పురస్తాత్ సాధయతి త్రివృత్వై యజ్ఞ ముఖం ముఖతో వా ఏతద్యజ్ఞముఖం దాతి సప్తదశవతీం దక్షిణతోర్ణం వై సప్తదశోర్ణం వా ఏతద్దక్షిణతో దదాతి తస్మాత్ దక్షిణేనహస్తేనాన్నమద్యతే తస్మాత్ దక్షిణోర్థ ఆత్మనో వీర్యవత్తరస్తస్మాత్ దక్షిణ వర్థం మయా పుంసి అనుపర్యావర్తందే పంచదశవత్తరతో వై పంచదశ ఓజో వా ఏతదుత్తరతో దాత్యే కవి పుంసతి పశ్చాత్తిత్రివృత్తీం పురస్తాత్సాదయతి త్రివృత్తయ్యముఖం ముఖతో వా ఏతత్యముఖం దాది పంచదశవతీం దక్షిణతస్సాదయతి సప్తదశవతీముత్తరతః పక్షయోస్తర్భత్వాయాపోసాయతనత్వాయతస్మాదుభాభ్యాముహస్తాభ్యా మంగమద్యతేతో వజ్రో వై పంచదశో వజ్రేణ వా ఏతద్యజమానో భ్రాతృవ్యముభ్ర నిర్భజత్యేకవిపుంసిదిః పంచ పంచాశత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్టాశ్యేకవిపుంసో ఓర్కస్య వా ఏషామనుభిధీయతేన్నమర్కోన్నాదో భవతి యస్యైత ఉపధీయంతేర్భాగోసి దీక్షాయ ఆధిపత్యం బ్రహ్మస్థృతం త్రివృత్తో మాహితి శృతో మీనామై స ఇష్టకా ఏతాభిర్వై ప్రజాపతిర్యదేకస్మాత్తత్సంవృణోతి యూర్ధ్వమేతదాభిర్మనః కామయతే తత్స్తూపయతి ప్రజాదీయంతే సృష్టయో వైనామైషా ఇష్టకాయతాభిర్వై ప్రజాపతిర్యద్యదకామయత తత్తసృజత యస్యదేవైతాభిర్యజమానః కామయతే తత్సృజతే అగ్నే దాతాం వృణుదానః సభత్నానితి పురస్తాత్సాదయతి య ఏవ జాతా సభత్నాస్తానేతయా ప్రణత్ ప్రత్యం జాతవే గోనస్వదే అష్టాద్య జాతస్తపద్మాస్తానేతయా ప్రతినుదేత్రాద్రవ్యశ్రవాషా వినోదశ్చక్షుశ్చత్వారి పుంశీస్తోమోవర్చోద్రవిణమితి దక్షిణతస్తాదయతి షోడశీస్తోమా ఓజోద్రవిణమిత్యుత్తరదశ్చతుశ్చత్వారి పుంశదక్షరా వై త్రిష్వజ్రవజ్రః షోడశీ ద్రవ్యావగ్రహణం వై వజ్రోదశ దక్షిణాప్రహరణీయనస్తవ్యాపగ్రహం వా ఏతద్వజ్రం దక్షిణాప్రహరణీయం యజమానో ద్రవ్యాయ ప్రహరది పురీషవతీం మధ్యత సాధయతి పురీషమిదం మధ్యత పశో పురీషం మధ్యత ఆత్మనస్థాయ మాత్మానమేవాజినేతాజో వాగ్మై విరాత్ పశవో వా ఏతా ఇష్టకా పశుశువా

గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి భిక్షీద సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ దీనామవిత్రగవతో గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరః ఓం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శ్రీకంఠారాధ్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం సదాశివం శివాం స్కందం కేశవం పద్మసంభవం నందీశ్వరం కుంభయోనిం భరద్వాజాత్రి గౌతమాన్ నమోస్తు గురవే నిత్యం శ్రీకంఠశివయోగినే శ్రుతిసార శివ విశిష్టాద్వైత పరభాష్య విదాయినే దదీచేముపమన్యుంచ మార్కండేయం పరాశరం శ్వేతాచార్యం తచ్చిష్యం నీలకంఠ శివాహ్వయం జగద్గురు శ్రీ రేణుకాచార్య మంగళం దేహి ప్రభో త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః యామాహుః సర్వలోకానాం ప్రకృతిం శాస్త్రపారగాః తాం ధర్మచారిణీం శంభో ప్రణమామి పరాం శివాం అమృతార్థం ప్రపన్నార్థం యాసు విద్యా ప్రదాయిని అహర్నిశమహం వందే తాం ఈశాన మనోరమాం సాంబశివాయ నమః సాంబశివాయ నమః సాంబశివాయ నమః. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద కథ. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, దట్స్ హౌ ద బ్రహ్మసూత్ర స్టార్ట్. లెట్ దర్ బి క్వశ్చన్స్ అబౌట్ ద సుప్రీం రియాలిటీ. అండ్ హియర్ అవర్ ఉపమన్యు మహర్షి ఇస్ క్యూరియస్, హూ ఇస్ దట్ Lord Shiva, who is that Mahadeva that you were talking about? He says, 130th verse, Anushasana Parvam, 14th chapter.

0: యువర్ అబౌట్ టు లెసన్ మనిష పంచకం ప్రెసెంటెడ్ బై స్వామి శ్రీ అవధేష్ చైతన్యజీ. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.
1: భగవద్భక్తజన్ మనిష పంచకం సబ్ ఎక్ సాత్ ఉచ్చారణ కరెంగే.